ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 4 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. నవభారతదేశాన్ని నిర్మిద్దాం. బృందగానం. రచన శ్రీ బిపి చారి. సంగీతం శ్రీ కెఎస్ ప్రకాశరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం నవభారతదేశాన్ని నిర్మిద్దాం బృందగానం విన్నారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ కెఎస్ ప్రకాశరావు గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04 దాటి 43 సెకండ్లు. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: చింతన శీర్షికలో వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మగారి వ్యాఖ్యానం వింటారు.
1: లోకంలో ఉత్తములు పూజింపబడుతూ ఉండడం ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. అటువంటి పూజ్యత అందరూ కావాలి అని అనుకోవడం ప్రత్యక్షమైన విషయమే. అటువంటి పూజ్యతకు కలిగినట్టు కావలసినటువంటి సాధనములు విద్యా జ్ఞానం, మంచి ప్రవర్తన, పరోపకార పరాయణత, దానశీలం మొదలైనటువంటి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఘనతను సంపాదించి కీర్తిని పొందుతూ ఉంటారు. సంఘజీవి అయినటువంటి మానవుడు ఉత్తమ జీవనాన్ని గడపడానికి కూడా ఇతరుల సహాయం అపేక్షితమై ఉంటుంటుంది. ఇతరుల సంబంధం లేకుండా జీవించగలము అనే భావన కేవలం భ్రమ మాత్రమే. అటువంటి అవస్థలో ఎట్టివారితో స్నేహం వలన శ్రేయస్సు కలుగుతుంది అనే ప్రశ్న పుడుతుంది. కారణమేమంటే, ఎవరైనా తమ వద్ద ఉన్నవాణినే తమను ఆశ్రయించిన ఇతరులకు ఇయ్యగలుగుతారు. తమ వద్ద లేనివాణ్ణి ఇతరులకు ఇచ్చటకు ఎవ్వరూ సమర్థులు కారు. కనుకనే శ్రీ నడిమింటి సర్వమంగళ పండితుడు సమాస కుసుమావళి అనే గ్రంథం యొక్క ప్రారంభంలో భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అన్నారు. అంటే, లోకంలో భూస్వామిని సేవించిన వాడు భూమిని, ధనపతిని సేవించిన వాడు ధనమును పొందగలుగుతున్నారు. కనుక విఘ్నపతిని నేను సేవించను, విఘ్నములు ఇస్తాడు అనే భయమే ఇక్కడ కారణం. కానీ ఆ విఘ్ననాశం కొరకు వేల పర్యాయాలు నమస్కారం మాత్రం చేతును అని అన్నారు. ఈ విధముగా తమ వద్ద ఉన్నవారిని ఇచ్చు సామర్థ్యమే ఎవరికైనాను ఉంటుంది. కనుక ఎవరి నుండి మనకు శ్రేయస్ప్రదములైనవి లభిస్తునో వాణిని ఆశ్రయించి ఉండుట లేక వాణిని మనకు సన్నిహితునుగా పొందుట అవశ్య కర్తవ్యం. లోకంలో మూడు విధములైనటువంటి జనులు ఉంటూ ఉంటారు. ఒకరు సజ్జనులు, రెండు దుర్జనులు, మూడు ఉదాసీనులు లేక తటస్థులు అని అనవచ్చు. ఇందు సజ్జనులు కృతార్థులు, దుర్జనులు పరిహార్యులు. ఈ మూడవ వారైన ఉదాసీనులు ఇతరుల చేత ప్రభావితులై వారి వారి ప్రవృత్తులనే వీరు కూడా ప్రవృత్తి కలిగినటువంటి వారుగా అవుతుంటారు. ఇట్లు ప్రభావితులైనటువంటి వారు సజ్జనులచే ప్రభావితులై సజ్జనులుగా మార్పు చెందుట యుక్తతరంగా ఉంటుంది. కనుక అట్టి సజ్జనుల సాన్నిహిత్యమే శ్రేయస్ప్రదం కూడా అవుతుంది. సజ్జనులు కానీ దుర్జనులు కానీ ఇతరుల చేత ప్రభావితులై మార్పు చెందుట సామాన్యంగా దుస్సాధ్యం. అందులోనూ సజ్జనులు దుర్జనులుగా మారుట కష్టతరము కూడా. సత్సంగాద్భవతి సాధుత కలానాం సాధూనాం.

అంటే సజ్జనులతోటి సాంగత్యం వలన కలులు కూడా సాధుత్వాన్ని పొందుతూ ఉంటారు. కల సాంగత్యం వలన సజ్జనులు కలత్వాన్ని మాత్రం పొందరు. కుసుమముతోటి సాంగత్యము చేత మట్టికి కూడా సుగంధం వస్తుంది, కానీ మట్టిలో పుట్టినవైనప్పటికీ మట్టి వాసన మాత్రం పుష్పములకు కలుగదు. అట్లు పరివృత్తిని అంటే మార్పును పొందని దృఢ నిశ్చయము కలిగిన వారే సజ్జనులుగా పరిగణింపబడుతూ ఉంటారు. సజ్జనుల దృఢత్వమును తెలుపు విషయంలో ఒక చిన్న కథ ఉన్నది. ఒక యోగి నదీ తీరంలో తపస్సు చేసుకునే సమయంలో ప్రవాహంలో కొట్టుకుని పోతున్న తేరును చూచి సమీపంలో సాధనములేమీ లేని కారణం చేత చేతితోటే దానిని రక్షించడానికి ప్రయత్నిస్తుంటే అది కుట్టింది. 2-3 మార్లు ఇట్లు తేరు కుట్టినప్పటికీ వెనుదీయక తేరును రక్షించాడు ఆ యోగి. దానిని చూచిన శిష్యుడు, గురువర్యా, ప్రాణ విపత్కర స్థితిలో కూడా రక్షించుచున్న మిమ్ములను సహితము కుట్టే ఆ తేరును ఎందుకు రక్షించడానికి ప్రయత్నించారు అని అడిగాడు. అప్పుడు ఆ ముని, విషప్రాణి అయినటువంటి దీనిని, ఈ వృశ్చికాన్ని కనపడినంతనే అందరూ చంపబోతారు. కుట్టుటకు ఎవ్వరూ దొరకని పక్షంలో ఇంటిలోని పాత్రలనైనను కుట్టే స్వభావం కలది ఈ

0: వృశ్చికం. అటువంటి విషప్రాణి ఈ విపత్కర పరిస్థితిలో కూడా రక్షించే నన్ను కూడా విడవకుండా తన స్వభావాన్ని విడవడానికి ఇష్టపడక కుటుతూనే ఉంటే సర్వభూత సుహృత్వమును సాధించే యోగిగా పేరు పొందినటువంటి నేను నా స్వభావమును విడిచిపెట్టవచ్చునా అని సమాధానించారు. కనుక అట్టి విశిష్ట వ్యక్తులే సజ్జనులుగా పరిగణింపబడుతూ ఉంటారు. వారి సాన్నిహిత్యమే సర్వశ్రేయస్పదం అవుతూ ఉంటుంది.
1: చింతన శీర్షికలో వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారి వ్యాఖ్యానం విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 11:30 మీటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో వ్యవసాయదారులకు విత్తన మొలక శాతం తెలియజేస్తున్నవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
1: వానకారు పంట కోసం మనము విత్తనాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి విత్తనము ఇంట్లోదైనా సరే, లేకపోతే తోటి రైతులదైనా సరే, అలా కాదు మార్కెట్లో నుంచి తెచ్చుకున్న విత్తనమైనా సరే, ఆ విత్తనం మంచిదై ఉండాలి, సరిగా మొలక రావాలి. మరి ఇవన్నీ జరగాలంటే ముందుగా మనం ఒక పరీక్ష చేసుకోవాలి. ఇలా పరీక్ష చేసుకుంటే మనకి తర్వాత తర్వాత ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వస్తాం. ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి విత్తనాన్ని మొలక కట్టుకోవటం వలన మనకేమిటి ప్రయోజనం అంటే, ప్రధానంగా పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు. అసలు పెట్టుబడికి ఈ మొలక కట్టడానికి సంబంధం ఎక్కడ అంటారా? మామూలుగా మనము విత్తనాన్ని తెచ్చుకొని మొలక కట్టి సరైన మొలక శాతం ఉంది అంటే సరే, మామూలుగా జరిగిపోతుంది. ఒకవేళ మనం తెచ్చుకున్నటువంటి విత్తనం గనక సరైనటువంటి విత్తనం కాకపోతే, మనం ఇప్పటికే తెచ్చుకున్నటువంటి విత్తనాన్ని బిల్లు రాయించుకొని రసీదు తీసుకొని మనం అన్ని వివరాలతో పాటు తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మొలకే సరిగా రాదో విత్తనాన్ని వెనక్కి ఇచ్చేయచ్చా? మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చా? మనము అలా చేయకుండా సరాసరి విత్తనం వేసామంటే సరిగా మొలక రాక, మరి మొలక రాకపోవడంతో పాటుగా సరైన పదును అదును అన్నీ పోతాయి మనకి. మళ్ళీ మనం వేచి ఉండి వస్తాయేమో వస్తాయేమో చూసి అవి రాక ఆలస్యమయ్యి మళ్ళీ ఇంకొక విత్తనం కోసం వెళ్ళి అవి తెచ్చుకోవడానికి మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టి ఇబ్బంది అంతా ఉండదు కదా. కాబట్టి పెట్టుబడి ఆదా అయ్యిద్ది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే బయట విత్తనం కాదు మన విత్తనమే, కాకపోతే మనకున్నటువంటి విత్తనం మంచి విత్తనం అంటే బాగా దిగుబడి ఇచ్చేటువంటి విత్తనం అనుకుందాం. ఆ విత్తనానికి మనం మొలక కట్టామనుకోండి, సరే కాస్తో కూస్తో తగ్గింది మొలక శాతం అని అనుకున్నప్పుడు ఎంత తగ్గిందో చూసుకొని ఆ వార కాస్త విత్తనం మోతాదు పెంచుకున్నాం అనుకోండి, మనకి మొక్కల సంఖ్య తగ్గకుండా పంట దిగుబడి తగ్గకుండా సజావుగా రావడానికి ఆస్కారం ఉంది. ఇది రెండో ప్రయోజనం. ఇక మూడో ప్రయోజనం ఇందాక చెప్పుకున్నటువంటి విషయమే, అదును పోకుండా సరైన సమయానికి విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము ముందుగానే పరీక్షించుకుంటాము, విత్తనం వేయకముందే మనం పరీక్షించుకుంటాం కాబట్టి సరిగ్గా మొలక శాతం ఉంటే మామూలుగా వేసుకుంటాం, మొలక శాతం సరిగ్గా లేకపోతే మళ్ళీ వేరే చోటకెళ్ళి మంచి విత్తనం తెచ్చుకొని వేసుకోవడానికి సమయం ఉంటుంది కాబట్టి అదును పోకుండా ఉంటుంది. ఇక

0: ముఖ్యంగా ఈ మొలక శాతం ఎట్టగట్టుకోవాలి? సరే, కొంతమంది రైతు సోదరులు ఇప్పటికీ కట్టుకుంటున్నారు, కొంతమంది మటుకు ఇంతవరకు అసలు అలవాటే చేసుకోవట్లా. ఇక్కడ మూడు రకాలుగా మొలక శాతం కట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మనకి గోను సంచులు ఉంటాయి. ఆ గోను సంచుల్లో కానీ అది దొరకకపోతే ముతక బట్ట కానీ ఏదో ఒకటి తీసుకుందాం. తీసుకొని పరుచుకొని దాని మీద విత్తనాల్ని దూరంగా ఒక 100 విత్తనాల్ని మనం పరుచుకుంటాం. అక్కడక్కడ అక్కడక్కడ మనం సమాన దూరంలో పెట్టుకుంటాం. పెట్టుకొని ఈ విత్తనాలు కలవకుండా జాగ్రత్తగా చుట్టేస్తాం. చుట్టేసిన తర్వాత ఈ గోనె పట్ట తడుపుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి మనం. లేదు కింద ఏదన్నా ఉంచి దాన్ని నీళ్ళలో పెట్టుకున్నట్టయితే కాస్త కాస్త నీళ్లు పీల్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే విత్తనాలు మొలకెత్తడానికి తడి కావాలి కాబట్టి, ఆ తడి మరి మొలక వచ్చిన దాకా ఉండాలి కాబట్టి ఉదయం సాయంత్రం మన నీళ్లు చల్లటమో లేకపోతే కింద నీళ్లు పెట్టి ఆ నీళ్లు పీల్చుకునేలా చేసుకోవటమో చేసుకోవాలి. ఇది నీడలో చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి దేనికి వాడచ్చు మనం? వరికి కానీ లేదా మొక్కజొన్నకు కానీ వేరుశెనగకు కానీ మనకి జీలుకు కానీ జనుము కానీ శనగలకు కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనం ఈ పద్ధతి వాడుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోనె పట్ట గట్టిగా చుట్టకూడదు, వదులు వదులుగా చుట్టాలి. ఇదొకటి. ఈ రెండో పద్ధతి, మామూలుగా మనకి చిన్న విత్తనాలు ఉంటాయి, మిరప, బెండ ఆవాలు, కూరగాయ విత్తనాలు ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనం వార్తాపత్రికలు ఉంటాయి చూసారు, మనం చదివేసుకున్న తర్వాత మనకి ఇళ్లలో ఖాళీగా ఉంటాయి. ఇవి ఒక పొర కాకుండా రెండు మూడు పొరలు అలా వరుసగా పెట్టేసి దాంట్లో ఇందాక ఏ విధంగా అయితే మన గోనె పట్టలో విత్తనాలు పెట్టామో అట్లానే ఇక్కడ పెట్టేసి ఇది కూడా చుట్టేసి తడపాలి. వార్తాపత్రికని తడపాలి, అట్లాంటి కాగితం ఏదైనా సరే తడిపి మనము నీడలో పెట్టుకోవాలి. మనకి తడిపింది వెంటనే ఆరిపోకుండా ఉండటానికి వీలైతే కొంత ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నా కూడా ఉపయోగమే, కాదు పూర్తిగా మూసేయకూడదు. అదొకటి. ఇక సులువైన పద్ధతి, గ్రామాల్లో చాలా బాగా చేసుకోగలిగిన పద్ధతి, పగిలిన పెంకు ముక్కలు ఉంటాయి, కుండ ముక్కలు ఉంటాయి కదా, ఆ మట్టి కుండ ముక్కలు లేకపోతే మనం అలాంటిది ఏదైనా సరే బొచ్చ లాంటిది తీసుకొని దాంట్లో ఇసుక పోసుకొని ఇసుకలో మనం విత్తనాలని గుచ్చుతాం. వరుసగా ఒక 100 విత్తనాలని గుచ్చుతాం. గుచ్చితే దాని మీద ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతూ ఉంటాం, మొలకలు వస్తాయి మనకి. ఆ మొలకల్ని లెక్క కడతాం. ఇట్లా ఏ పద్ధతిలో చేసినప్పటికీ కూడా మనం 100 విత్తనాలు పెడతాం కాబట్టి 100 విత్తనాల్లో ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి అది మొలక శాతం. 100కి ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి, 90%, 80%, 75%, ఇవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా దాన్ని బట్టి మనము ఎన్ని విత్తనాలు వాడాలి, తగ్గించుకోవాలా పెంచుకోవాలా అసలు వాడకూడదా, మరీ తక్కువ ఉంది వద్దు. ఈ మొలకెత్తిన విత్తనాలు లెక్క కట్టడం కూడా బాగా దృఢంగా మంచిగా వచ్చిన మొలకలనే లెక్కట్టుకోవాలి, అది చూసుకొని మనం చేసుకోవాలి. ఇక సాధారణంగా పంటను బట్టి మనము ఈ పద్ధతిని వాడతాం. గట్టి విత్తనాలకి ఇసుక వేసుకొని కుండలో మనం పెట్టుకునేది మంచి పద్ధతి. ఏదేమైనా మనం కాఫీ, పసుపు, మిరియాలు ఇలాంటి వాటికి మరి కొమ్ములు ఎన్ని ఉంటాయి కాబట్టి కొన్నిటికి ఈ కొమ్ములకి సంబంధించి ఈ పద్ధతి ఉపయోగపడదు కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి కొమ్ముల్ని మనము ఎంచుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయదారులకు సూచనల్ని విన్నారు. విత్తన మొలకల శాతాన్ని తెలియజేసిన వారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖ వాతావరణ శాఖ వారు అందించిన సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు వాతావరణంలో పెద్ద మార్పులు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతాల్లో, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఈరోజు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. ఈరోజు వాతావరణ వ్యవసాయ వాతావరణ వారికి సూచనలను అందించాం.
2: శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 11:30 మేటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు ఆధ్యతను స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుపరచుకోవడం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, యుఎస్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సిద్ధూర్ కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశాన్ని పెరిగినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవం
0: తపాలా శాఖ ద్వారా స్వయం శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ

0: యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వములే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందాన్ని ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఆ ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో తీయాలి అంటారు. ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళకే వచ్చేస్తారు నాకు తెలిసి.
0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి మృగశిర కార్తే రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమం

కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీనది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: गुवाहाटी नगरम आगमिष्यति। यूरोपीय संघस्य मतानुसारं चर्चाः तेषु विषयेषु केन्द्रिताः भविष्यन्ति यत्र यूरोप देशस्य तथा पूर्वोत्तरस्य च समानहितानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः श्वः नवदिल्ल्यां भूपत्तन प्रबन्धन व्यवस्थायाः उद्घाटनं करिष्यति। गृहमन्त्रालयेन उक्तं यत् LPMS इत्यस्य आरम्भः भारतस्य आधुनिकतन्त्रज्ञानसक्षमसीमाप्रबन्धनव्यवस्थायाः कृते महत्त्वपूर्णं सोपानं भविष्यति। भारतीयमल्लक्रीडकाः ह्यः मंगोलियायाम् ओपन् क्रीडायां भारतस्य कृते द्वे स्वर्णपदके द्वे कांस्यपदके च विजितवन्तः इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 నీటి మాట శీర్షికన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా కొన్ని అంశాలను అనంతరం సాహితీవేత్త దాసరథి రంగాచార్య వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలను తెలుసుకుంటాం. 90 ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ మండపాక శారదగారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మాట్లాడతారు. తదుపరిగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి రేడియో ప్రసారాల పరిణామం చారిత్రక సాంకేతిక సృజనాత్మక నేపథ్యం అనేటువంటి పుస్తకంపై సమీక్ష, సమీక్షకులు శ్రీ ఎస్ హనుమంతరావు. చివరిగా పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ నిర్వాహకులు శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం అందించే నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:10 ప్రభుత్వ పథకాలు స్కీములు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే 10:30 90 ఆకాశవాణి శీర్షికన అలనాటి మేటి కార్యక్రమంలో అతడు అడవిని జయించాడు నాటకం. రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు. 11:30 మేటి రాగాల కోట నాటి నాదాల బాట 90 ఆకాశవాణి వ్యాఖ్యానంతో చిత్రగీతాల కార్యక్రమం శ్రీ రాంభట్ల నృసింహశర్మ. 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 మధుమంజరి తెలుగు చిత్రగీతాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:10 తెలుగు చిత్రగీతాలు. 1:30 వాణిజ్య ప్రకటనతో పాటు చిత్రగీతాన్ని వింటారు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. మొదటిగా 90 ఆకాశవాణి శీర్షికన శ్రీమతి ఉండవల్లి సుజాతామూర్తి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. తదుపరిగా మహిళలకు ఇచ్చిన అంశం, మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు? నిర్వాహకులు డివి మానస. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 వాతావరణ విశేషాలు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో వీరభద్ర దండకం వీరనాట్యం. నిర్వాహకులు శ్రీ చింత వెంకటేశ్వర్లు వారి బృందం. ఈనాటి 2 5:00 యువవాణి కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు. 5:55 ఉద్యోగ వార్తలు తెలియజేయవారు జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం నుండి ఈ కార్యక్రమాల్ని 6:00 సమాచారవాణితో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:20 తిరిగి సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలతో పాటు ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రారణ వ్యక్తిత్వం తెలుగు చిత్రగీతాలతో పాటు ఈ శీర్షికన ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. నిర్వాహకులు జి నందిని. 7:00 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరుకి చెందిన డాక్టర్ డి మోహన్ రెడ్డి ఖరీఫ్ అపరాల సాగులో

మెళకువలు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 8:40 తెలుగు చిత్రగీతాలు. అనంతరం 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 బెస్ట్ ఫ్రెండ్ ది పర్సన్ హూ నోస్ యూ బెస్ట్ టాక్ బై సులోగ్నా మెహతా. 10:00 అనుసంధాన శాస్త్రీయ కర్ణాటక సంగీత కార్యక్రమంలో గానం శ్రీ ఎంపీఎస్ రవళి, వయోలిన్ శ్రీ సుసారపు లక్ష్మీ గణపతి శర్మ, మృదంగం శ్రీ మండపాక రవి. ఈనాటి ప్రసార విశేషాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర

సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 మే జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్

0: మధ్యలో ఎల్పిజికి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మొదటి అంశం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మొదటి అంశం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. రెండవ అంశం సాహితీవేత్త శ్రీ దాశరథి రంగాచార్య వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలని, అలాగే 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని శ్రీ మండపాక సారథి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మాట్లాడతారు. తదుపరి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి పుస్తకం రేడియో ప్రసారాల పరిణామం, చారిత్రక, సాంకేతిక, సృజనాత్మక నేపథ్యం. ఈ అంశంపై సమీక్ష. సమీక్షకులు శ్రీ ఎస్ హనుమంతరావు. ఉదయ సమీరంలో చివరిగా పుష్పాంజలి, తెలుగు చిత్రగీతం, సమాచారవాణి వింటారు. ఈనాటి నేటి మాటలో అంశం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. పుట్టినరోజుల ఒక గుర్తింపుని ఇవ్వాలి అని మొదటిసారిగా 1992 బ్రెజిల్లోని జరిగిన ఎర్త్ సమిట్లో ఆలోచన తెలియజేస్తే, పుట్టిన వారందరికీ ఐడెంటిటీ ఎలా ఇస్తామో ఐక్యరాజ్య సమితి దీన్ని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం 8 జూన్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మీకో విషయం తెలియజేస్తాను. మహాసముద్రాలు భూమి ఉపరితలంలో 71% భాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. మనం పీల్చే ఆక్సిజన్లో సగానికి పైగా మహాసముద్రాల నుంచే లభిస్తుంది. భూమి ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ, వర్షం పడటంలో సహాయపడుతూ లక్షలాది జీవులకు నివాసంగా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో మొత్తంలో కోట్లాది ప్రజల జీవనోపాధి ఈ మహాసముద్రం. మత్స్యకారులకే కాదండి, తీర ప్రాంతంలో ఉన్న ఎంతోమందికి చేపలు, ఇతర వనరులు ద్వారా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. మన బాధ్యత ప్లాస్టిక్ వినియోగాల ద్వారా నీటి కాలుష్యం పెరగకుండా చూసుకోవడం, చమురు లీకేజ్, అధిక మత్స్యవేట, చెత్తలను, వ్యర్థాలను నీటి వనరుల్లో కలపడం వంటివి చేయకుండా సముద్రాలను కాపాడుకుంటూ భూమి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుదాం. అప్పుడేగా ప్రతి ఏటా 8 జూన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకునేది. మరి నేటి మాటలో మరో గొప్ప సాహితీవేత్త దాశరథి రంగాచార్య గారి గురించి చెప్పాలి అంటే, సరళమైన భాష, లోతైన భావాలు, వాటితో పాటు సామాజిక చైతన్యం వారి ముఖ్య ధ్యేయం అని వారి రచనలు బట్టి మనం తెలుసుకుంటాం. తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతి

0: సామాజిక పరిస్థితుల్ని తమ రచనల ద్వారా అద్భుతంగా చిత్రించారు. అందుకే వారి రచన ప్రజల అర్థం అని గుర్తింపు పొందారు. వీరు సాహిత్యంలో వినోదానికి మాత్రమే చోటివ్వలేదండి, సమాజ మార్పుకు పునాది కావాలనుకున్నారు అయ్యారు కూడా. చిల్లర దేవుళ్ళు అనే నవల తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచింది. గ్రామీణ జీవితంలో సమస్యలను, సామాజిక అసమానతలను, ప్రజల కష్టాలను ఆయన రచనలో స్పష్టంగా ప్రతిబింబించారు. అందుకే దాసరిది రంగాచార్య గారు తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని మండపాక శారదగారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు, విందాం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మండపాక శారద, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ మ్యూజిక్, ఆంధ్రా యూనివర్సిటీ. ఆకాశవాణి మాట వింటేనే నా వంటి కళాకారులందరి మనుషులకు చెప్పలేని ఆనందం. ఆ సంస్థతో మాకున్న అనుబంధం అటువంటిది. మహనీయులైన గోపాలస్వామి గారు, విశ్వకవి రవీంద్రులు,

0: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మండపాక శారద, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ మ్యూజిక్, ఆంధ్రా యూనివర్సిటీ. ఆకాశవాణి మాట వింటేనే నా వంటి కళాకారులందరి మనుషులకు చెప్పలేని ఆనందం. ఆ సంస్థతో మాకున్న అనుబంధం అటువంటిది. మహనీయులైన గోపాలస్వామి గారు, విశ్వకవి రవీంద్రులు, తెలుగువారైన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఈ సంస్థకు ఆకాశవాణి అనే నామం సముచితమైనదిగా భావించి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అటువంటి మన ఆకాశవాణి జాతీయ స్థాయిలో నేడు 90 వసంతాలు పూర్తి చేసుకుని వేడుక జరుపుకుంటుందంటే మా వంటి కళాకారులందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రాంతీయంగా చూస్తే విశాఖ ఆకాశవాణి కేంద్రం 1963లో ప్రారంభమైంది. అంటే 63 సంవత్సరాలు అయిందన్నమాట. ఈ 63 సంవత్సరాల్లో సింహభాగం అంటే 56 సంవత్సరాల అనుబంధం నాకు విశాఖ ఆకాశవాణితో ఉంది. విశాఖ ఆకాశవాణి ప్రారంభంలో అగనంపూడి నుంచి తన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేది. నేను 1969 సంవత్సరం అనుకుంటాను. విశాఖ ఆకాశవాణి ఆహూతులైన రసజ్ఞ శ్రోతల సమక్షంలో ఒక లలిత సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. దానిలో నేపథ్య గాయకులు శ్రీ జి ఆనంద్, జయలక్ష్మి, మా అమ్మగారైన శ్రీమతి విమల ప్రధాన గాయని గాయకులు కాగా, బాల కళాకారిణిగా నాకు కూడా అవకాశాన్ని ఇచ్చి ఆకాశవాణి శ్రోతలకు, సంగీతాభిమానులకు పరిచయం చేసి నన్ను ఎంతగానో ప్రోత్సహించింది ఆకాశవాణి. నా ఆడిషన్ కూడా విజయవాడ కేంద్రం నుంచి జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నానికి మారాక ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాల్ని, అవకాశాన్ని నాకు అందించింది ఆకాశవాణి. శాస్త్రీయ సంగీతంలోనూ, లలిత సంగీతంలోనూ గాయనిగా గుర్తించడమే కాక కంపోజర్గా కూడా నన్ను ఉత్తమ శ్రేణి కళాకారునిగా గుర్తించి శ్రోతలకు చేరువ చేసింది ఆకాశవాణి. ఆ రోజుల్లో ఆనాటి తరం వారైన గొప్ప విద్వాంసులు శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు, సంగీత కళానికి శ్రీ నేర్నూరు కృష్ణమూర్తి గారు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, నూకల చిన్నసత్యనారాయణ గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ఎన్సీహెచ్ కృష్ణమాచార్య గారు, ఇటువంటి గొప్ప విద్వాంసుల సంగీత నిర్వహణలో ప్రత్యేక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, భక్తిరంజన కార్యక్రమాలు, యక్షగానాలు ఇలా ఎన్నో నాకు అవకాశాలు లభించాయి. జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవకాశాన్ని అందిపుచ్చుకొని వీరందరి ఆశీస్సుల్ని పొంది అదృష్టాన్ని కలిగించినందుకు ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సార్థకమైన తన నినాదాన్ని అనేక వర్గాల ప్రజలకు చేరవేయడంలో నాకు పాత్రనిచ్చింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటేనే ప్రజలకు, ప్రభుత్వానికి వారధి వంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అనేక ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాల్లో అంటే వయోజన విద్య, వాటర్షెడ్ పథకం, అక్షరాస్యత, అంగన్వాడీ, ప్రజారోగ్యం, పొదుపు పథకాలు, చిన్న కుటుంబం, మాతా శిశు సంక్షేమం, అస్పృశ్యత నివారణ వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నేను గాత్రధారణ అయ్యాను. తద్వారా సాంఘిక సామాజిక సేవలో పాత్రధారిణి అయ్యాను. నా అనుభవం నుంచి గుర్తొచ్చిన ఒక విషయం అందరికీ తెలియజేయడం సంతోషంగా అనిపించింది. ఆకాశవాణి విశ్వసనీయమైన వార్తా విషయాలను ఎంతో గౌరవప్రదమైన రీతిలో ప్రజానికి చేరవేయడంలో నిరంతరం ప్రజల అభ్యున్నతికి కృషి చేసే ప్రధాన ప్రభుత్వ ప్రసార మాధ్యమం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఈ కొత్త ఫోన్లకు సిగ్నల్స్ అందని మారుమూల ప్రాంతాలకు సైతం రేడియో చొచ్చుకుపోయినంతగా మరి ఏ ఇతర ప్రసార మాధ్యమం చొచ్చుకుపోలేదు, ప్రజా హృదయాలకు చేరువ కాలేదు. అందుకే ఆకాశవాణి ఆకాశమే హద్దుగా న్యూస్ అనే ద్వారా ప్రపంచం మొత్తం మీద పరివ్యాప్తి చెందుతూ దినదిన ప్రవర్ధమానమవుతోంది. నా కాలంలోనే ఆకాశవాణిని శతవర్షప్రాయగా చూడగలనని ఆశిస్తూ నాకు ఇటువంటి సదవకాశాన్ని అందించిన ఆకాశవాణికి, తద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీ మండపాక శారద.
1: ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన డాక్టర్ శ్రీ మండపాక శారద గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని విన్నాం. తదుపరిగా రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఒక చిత్రగీతాన్ని విందాం.

0: ఉదయ సమీరాలు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి పుస్తకం రేడియో ప్రసారాల పరిణామం, చారిత్రక సాంకేతిక సృజనాత్మక నేపథ్యం పుస్తకంపై సమీక్ష. సమీక్షకులు శ్రీ ఎస్ హనుమంతరావు.
1: నేను ఒంటరిని కాను, నాకు రేడియో తోడుంది. ఒక ఇంటర్వ్యూలో సంచలనాత్మక హాలీవుడ్ నటీమణి మార్లిన్ మన్రో అన్న మాట ఇది. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి, ఇట్స్ నాట్ ట్రూ ఐ హ్యాడ్ నథింగ్ ఆన్, ఐ హ్యావ్ ది రేడియో ఆన్ అని అన్నారు చమత్కారంగా ఆమె. నిజమే, రేడియో ఒక నమ్మకమైన తోడు. ఎల్లవేళలా మనల్ని అంటిపెట్టుకుని మనకు ఉల్లాసాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని అందించే ప్రియనేస్తం. ప్రఖ్యాత రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రేడియో ప్రసారాల పరిణామం, చారిత్రక సాంకేతిక సృజనాత్మక నేపథ్యం అన్న పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. ఇది రేడియో ప్రసారాల వెనుక ఉన్న చారిత్రక సాంకేతిక సృజనాత్మక అంశాలని మనకు పరిచయం చేస్తుంది. రేడియో పట్ల ఒక అవగాహన పాఠకుల్లో కలిగించడానికి దోహదపడుతుంది. రచయిత వేణుగోపాల్ భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ ఎంఫిల్ చేశారు, జర్నలిజంలో పిహెచ్డి, అలాగే ఆకాశవాణిలో కార్యక్రమ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన వారు. రచయితకు ఉన్న ఈ నేపథ్యం ఈ గ్రంథ రచనలో బాగా ఉపకరించి ఉంటుంది. మనిషి తన ఆలోచనలను నోటి ద్వారా వ్యక్తం చేయడం పరిణామక్రమంలో గొప్ప విప్లవాత్మకమైన ఘటనగా భావించవచ్చు. అలా భాష పుట్టింది, తర్వాత లిపి ఏర్పడింది, శాసనాల్లోని అక్షరాలు చరిత్రకి ఆధారభూతాలైనాయి, తాళపత్రాలపైకి ఎక్కిన అక్షరాలు గ్రంథాలై పరిమితంగానైనా మనుషుల్ని జ్ఞానవంతుల్ని చేశాయి. ఈ క్రమంలో అచ్చయంత్రం రావడం గొప్ప ముందడుగు. ప్రింటింగ్ మొదలైన తర్వాత పుస్తకాలు, పత్రికలు జనానికి అందుబాటులోకి వచ్చాయి. ప్రజాబాహుళ్యానికి శాస్త్ర సాహిత్య విషయాలను తెలుసుకోవడం సులువైంది. ఈ క్రమంలోనే రేడియో మాధ్యమం అవతరించడం ఒక గొప్ప చారిత్రక ఘట్టంగా పరిగణించవచ్చు. రేడియో మాధ్యపు ముఖ్య లక్షణమైన సార్వత్రికత, అదే ఎక్కడి నుంచైనా దీన్ని వినగలగడం, అలాగే చౌకైన సాధనం కావడం లాంటి గుణాత్మకమైన అంశాల రీత్యా దీని ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలి. రేడియో వ్యవస్థ ఏర్పాటు వెనుక జరిగిన శాస్త్ర సాంకేతిక మదనాన్ని ఈ పుస్తకం సంక్షిప్తంగాను సరళంగాను మనకి అందిస్తుంది. కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి టెలిగ్రాఫ్, టెలిఫోన్ తొలుత సంచలనం రేపాయి. టెలిగ్రాఫ్లో ఆన్ ఆఫ్ ప్రక్రియను మాత్రమే పంపగలిగితే టెలిఫోన్లో మనిషి గొంతుకును కూడా దూరంలో ఉన్నవారికి చేరవేయడం సాధ్యమైంది. ఈ రెండు తీగల సాయంతో పనిచేసే సాధనాలు. తర్వాత వచ్చిన ఆవిష్కరణలు తీగలు లేకుండానే, అంటే వైర్లెస్ రేడియోగా రూపొందింది. ఇదే క్రమంగా రేడియోగా చలామణి అయింది. జర్మన్ శాస్త్రవేత్త ఎయిన్ రిచ్ హెడ్స్ ప్రయోగాత్మకంగా విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయని చేసిన పరిశోధన ఫలితాలు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఈ పరిశోధన ఫలితాలపై దృష్టి పెట్టిన వారిలో భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ కూడా ఒకరు. తన ప్రయోగాల ఫలితాలను బోస్ జర్నల్స్లో ప్రకటించారు, కానీ పేటెంట్ పొందాలనే ప్రయత్నం చేయలేదు. తన పరిశోధన ఫలితాలు సర్వమానవాళికి చెందాలనే ఆదర్శం బోస్ది. అయితే ఔత్సాహికుడు, వాణిజ్య దృష్టి కల గూగుల్ ఎల్ మార్కోని రేడియో సంబంధించి ఫలితాన్ని సాధించడమే కాకుండా పేటెంట్ కూడా పొందాడు. అలాగే సముద్రంపై జరిగే పడవల పోటీల ఫలితాలను ప్రకటించడంలో ఈ సాధనం బాగా ఉపయోగపడుతుందని నిరూపించాడు, ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ పరిశోధనలకు గాను 1909 మార్కోని నోబెల్ బహుమతిని పొందాడు. అయితే మనం ఇప్పుడు వినే కార్యక్రమాలు వంటి వాటి రూపకల్పనకు కొంత వ్యవధి పట్టింది. ఈ సందర్భంలో ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న శాస్త్రవేత్త కృషి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆయన ఎఫ్ఎం ప్రసారాలకు సంబంధించి అద్భుతమైన ఫలితాలను సాధించిన శాస్త్రవేత్త. ఎఫ్ఎం కేంద్రాలు ప్రారంభం కావడంతో నాణ్యమైన ఆటంకరహిత ప్రసారాలు సాధ్యమైనాయి. ఈ పుస్తకంలో భారతదేశంలో రేడియో ప్రసారాల చరిత్రను, దానిలోని ముఖ్య ఘట్టాలను ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచారు రచయిత నాగసూరి. 1921 ఆగస్టులో టైమ్స్ ఆఫ్ ఇండియా, తంతి తపాల శాఖ సంయుక్తంగా బొంబాయిలో రేడియో ప్రసారాలు ప్రారంభించాయి. 1924 మే 16 మద్రాస్ ప్రెసిడెన్సీలో రేడియో క్లబ్ ఏర్పడి 31 జూలై నుండి ప్రతిరోజు కార్యక్రమాలు ప్రసారం చేసింది.

1926 మార్చిలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పడి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుని ప్రసారాలు సాగించింది. తర్వాత ఆ కంపెనీ ఒప్పందం నుండి వైదొలగడంతో రేడియో ప్రసారాలు ప్రభుత్వ ప్రత్యక్ష ఈ ప్రసారాల నిర్వహణ కోసం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసు ఏర్పాటైంది. ఈ బ్రాడ్కాస్టింగ్ సర్వీసు తర్వాత ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చుకుని ప్రసారాలు కొనసాగించింది. అంటే ఆల్ ఇండియా రేడియో ప్రయాణం మొదలై సరిగా ఈ ఏడాది జూన్ 8 నాటికి 90 ఏళ్ళు అయ్యిందన్నమాట. అలా దేశంలో రేడియో ప్రసారాల విషయంలో 1936 జూన్ 8వ తేదీ ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోయింది. ఇక ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిగా పిలవడం అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు మైసూర్ సంస్థానం నిర్వహించే రేడియోకి ఆకాశవాణి అని పిలిచేవారు. ఆ పేరును ఆల్ ఇండియా రేడియో 1956 స్వీకరించింది. ఇప్పుడు ఆకాశవాణి అన్న పేరునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గాంధీజీ రేడియోలో తొలిసారిగా ప్రసంగించడానికి ఢిల్లీ కేంద్రానికి వచ్చిన సువర్ణ ఘట్టాన్ని రచయిత విపులంగా ప్రస్తావించారు ఒక చోట. దేశ విభజన సమయంలో కురుక్షేత్రం వెళ్ళి కాంతసీకులను ఉద్దేశించి గాంధీజీ ప్రసంగించాల్సి ఉంది. అయితే అక్కడికి వెళ్లే పరిస్థితి లేక రేడియోలో లైవ్లో 20 నిమిషాల పాటు ప్రసంగించారు జాతిపిత. ఇది నవంబర్ 12, 1947 జరిగింది. గాంధీ ఢిల్లీ కేంద్రాన్ని సందర్శించిన నాటి ఫోటోను ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. ఇక తెలుగు రేడియో ప్రసారాల ప్రారంభ సన్నివేశాన్ని వివరంగా చెప్పింది రచన. నేనిప్పుడు చిన్నపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను, కానీ అనేక స్థలముల యందు వినుచున్నారని తలుచుతున్నాను. ఈ మాటలతో తెలుగు ప్రసారాలు చిన్నపట్నం నుండి శుభారంభం అయ్యాయి. అది 1938 జూన్ 16వ తేదీ రాత్రి 8 గంటల సమయం. ఈ ప్రారంభ వాక్యాలు పలికినది ఆనాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కుర్మా వెంకటరెడ్డి. అలా తెలుగు ప్రసారాలు మద్రాసు నుండి ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో మద్రాసు కేంద్ర ప్రసారాల్లో తెలుగుకే ప్రాధాన్యం ఉండేది. ఆ కేంద్రంలో కార్యక్రమాల నిర్వహణలో అయ్యగారు వీరభద్రరావు, సూర్యనారాయణమూర్తి, ఆచండ జానకిరామ్ ప్రముఖ పాత్ర వహించారు. 1948 నవంబర్ 1న విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. ఉర్దూ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చే నిజాం కాలం నాటి దక్కన్ రేడియో 1950 ఏప్రిల్ 1న ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్గా అవతరించింది. 1963వ సంవత్సరంలో కడప, విశాఖ కేంద్రాలు మొదలయ్యాయి. తర్వాతి కాలంలో ఆదిలాబాద్, కొత్తగూడెం, అనంతపురం, కర్నూలు, నిజామాబాద్, మార్కాపురం ప్రాంతాల్లో ప్రాంతీయ రేడియో కేంద్రాలు వచ్చాయి. స్వాతంత్ర్య పోరాటంలో రేడియో నిర్వహించిన పాత్రను ఒక అధ్యాయంలో విస్తృతంగా వివరించారు రచయిత. క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942వ సంవత్సరంలో రామ్ మనోహర్ లోయ స్ఫూర్తితో 78 రోజుల పాటు ఒక రహస్య రేడియో నడిచింది. దీన్ని ఆనాటి పాలకులు కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో అన్నారు. ఉద్యమకారులు ఆజాద్ రేడియో అని పిలుచుకున్నారు. దీని ప్రసారాలు దేశభక్తులకు ఎంతో ప్రేరణ కలిగించేవి. పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా గోవా ప్రాంతపు దేశభక్తులు రేడియో వాయిస్ ఆఫ్ గోవాని నడిపారు. దీని గురించి సవివర చర్చ జరిపారు రచయిత. 1955 నవంబర్ 25న ప్రారంభమైన ఈ అండర్గ్రౌండ్ రేడియో 1961 డిసెంబర్ 19న విదేశీ పాలన నుండి గోవా విముక్తం అయ్యే వరకు తన ప్రసారాల ద్వారా పోరాట పటిమను కనబరిచింది. నిజాం నిరంకుశ పాలనను ప్రతిఘటిస్తూ భాగ్యనగర రేడియో ప్రసారాలు సాగాయి. దీని ప్రసారాలు బెజవాడ చిన్నపట్నం వరకు వినిపించేవి. ఈ రేడియో సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు 1 గంట పాటు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ప్రసారాలు చేసేది. ఇలాంటి విశేషాలెన్నో ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ పుస్తక రచయిత ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన వ్యక్తి కావడంతో రేడియో కార్యక్రమాలను రూపొందించడం వెనుక అధికారుల సిబ్బంది కృషిని సవివరంగా తెలియజేశారు. ఆకాశవాణి కార్యక్రమాలను సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా, ఆకట్టుకునే విధంగా రూపొందించి ప్రసారం చేస్తారు. ఆకాశవాణిలో ఒక్కొక్క తరహా కార్యక్రమం రూపొందించడానికి ఒక్కో విభాగం కృషి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆకాశవాణి సంగీత విభాగం గురించి వివరిస్తూ ఆ సెక్షన్ ఎలా పనిచేస్తుంది పాఠకులకు అవగాహన కలిగిస్తారు రచయిత. నిష్ణాతులైన సంగీత కళాకారుల ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుంది. ఒక రకంగా శాస్త్రీయ సంగీతానికి ఆకాశవాణి మహారాజ పోషకురాలు అని చెప్పాలి. కళాకారులు ఆకాశవాణిలో కచేరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తారు. అలాగే వ్యవసాయ విభాగం గురించి చెప్పుకుంటే ఈ విభాగం వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులైన

0: అధికార నిర్వహణలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ గల మనలాంటి దేశంలో ఈ విభాగపు ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. యువవాణి విభాగం యువత ఆలోచనలకు ఆసక్తులకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందిస్తుంది. యువత యువకులు మెచ్చే ప్రసంగాలు, చర్చలు, క్రీడా వార్తలు, సంగీతం మొదలైన అంశాలు ప్రసారం అవుతూ ఉంటాయి. రేడియోలో వచ్చే నాటికలకు నాటకాలకు శ్రోతలు చెవికోసుకుంటారు. గతంలో ఆదివారం మధ్యాహ్నం వచ్చే గంట నాటకానికి సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఉండేది. ఇలా రేడియోలో ఉండే అన్ని విభాగాలకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత. అలాగే రేడియో మాధ్యపు ప్రత్యేకత గురించి చెప్తూ రేడియో కథ లక్షణాలను ప్రస్తావించారు రచయిత. కథలో చిన్న చిన్న వాక్యాలు ఉండాలి, మళ్ళీ వినే అవకాశం ఉండదు కాబట్టి మరీ మలుపులు లేకుండా జాగ్రత్త పడాలి లాంటి సూచనలు చేశారు రచయిత నాగసూరి. ఆకాశవాణిలో పనిచేసిన ప్రసిద్ధ కళాకారులు, రచయితల వివరాలు ఈ పుస్తకంలో లభిస్తాయి. అలాగే గురజాడ కన్యాశుల్కం, చలం పురూరవ మొదలైన నాటకాల ప్రసార వివరాలు మనం తెలుసుకోవచ్చు. బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేదని రేడియో కోసం పాల్గుమ్మి పద్మరాజు నాటకీకరణ చేశారు. నగ్నమోని కొయ్యగురం కావ్యం తొలుత రేడియోలోనే ప్రసారమైంది. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలను నగ్నమోని రేడియో నాటకంగా మలిచారు. కేశవరెడ్డి అతను అడవిని జయించాడు నవలను నాటకంగా మలచి ప్రసారం చేసి విశాఖ కేంద్రం బహుమతి పొందింది. పాపినేని శివశంకర్ చివరి పిచ్చుక కథను రూపకంగా రూపొందించి ప్రసారం చేసి హైదరాబాద్ కేంద్రం అవార్డు పొందింది. ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఎన్నో అపురూపమైన ఫోటోలను కూడా ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. దూరదర్శన కార్యక్రమాలు మొదట్లో చాలా కాలం హిందీ భాషలో నడిచాయి, కానీ రేడియో కార్యక్రమాలు మొదటి నుండి స్థానిక భాషలో ప్రసారం అయ్యాయి. రేడియో మాధ్యమంలో మాట ఒకటే ప్రాధాన్యం. మాటలు అందుకోవడంలో శరీరం అదనంగా శ్రమించవలసిన పని లేదు. టీవీ కోసం కళ్ళను తెరిచినట్టు మీ వెనక నుండి కూడా మీకు మాట వినిపిస్తుంది. శరీర నిర్మాణ రీత్యా చూస్తే రేడియో లిజనర్ ఫ్రెండ్లీ అంటారు రచయిత. ఇలాంటి పరిశీలనలు కుతూహలం కలిగిస్తాయి. రేడియోకి సంబంధించిన సమాచారం ఒకే చోట దొరకాలనే ఉద్దేశంతో రేడియోపై వివిధ రచయితలు గతంలో చేసిన రచనల నుండి మేలిమి భాగాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు నాగసూరి. అలాంటి రచన ఆచండ జానకిరామ్ కృష్ణశాస్త్రి శర్మిష్ట పేర్కొనదగినది. అలాంటిదే దాశరథి రాసిన రేడియోలో గోపీచంద్ వ్యాసం ఆసక్తికరంగా చదివిస్తుంది. తెలుగు సమాజంపై సాంస్కృతికంగా ఎంతో ప్రభావం చూపిన రేడియో మాధ్యమంపై వచ్చిన పుస్తకాలు తక్కువే. ప్రధానంగా ఆకాశవాణిలో పనిచేసిన వారు తమ ఉద్యోగ అనుభవాలని జ్ఞాపకాలని వివరిస్తూ రాసిన పుస్తకాలు కొన్ని కనిపిస్తాయి. ఆచంట జానకిరామ్, డాక్టర్ ఆర్య పద్మనాభరావు, శారదా శ్రీనివాసన్, డి వెంకట్రామయ్య మొదలైన వారు రాసిన పుస్తకాలు ఈ కోవలోకి వస్తాయి. వేణుగోపాల్ పుస్తకం కొంచెం భిన్నమైంది. రేడియో ఆవిర్భావం వెనుక ఉన్న శాస్త్రకృషిని, రేడియో ఒక వ్యవస్థగా ఏర్పడే క్రమంలో చారిత్రక దశలను, రేడియోలోని సృజన కోణాన్ని ఈ గ్రంథం సవివరంగా సమర్థవంతంగా ఆవిష్కరిస్తుంది. దృశ్య మాధ్యమం మనల్ని కట్టిపడేస్తుంది. శ్రవ్య మాధ్యమమైన రేడియో వినేవారి ఊహలకు రెక్కలిస్తుంది. ఈ దృష్టితో చూస్తే రేడియో గొప్పతనం మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లో సామాజిక మాధ్యమాల అతి చొరబాటు దశలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ స్థితిలో రేడియో ప్రసారం మిత్రుడి ఆత్మీయ పలకరింపు లాంటిది, వేసంగి ఎండల్లో పన్నీటి చిలకరింపు లాంటిది. రేడియో మూల పడేయదగినది కాదనుకుంటాను అంటారు ఒక వ్యాసంలో కవి, నాటకకర్త, ఆకాశవాణి పూర్వ అధికారి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఆయన మాటతో మనందరికీ ఏకీభావం ఉంటుందని భావిస్తాను. 276 పేజీలున్న ఈ పుస్తకం ఒక రకంగా ఉపయోగకరంగా ఉంది. అటు రేడియో సిసలైన లబ్ధిదారులైన శ్రోతల్ని, పుస్తక పాఠకుల్ని సరిసమానంగా అలరిస్తుంది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రముఖ పుస్తక షాపుల్లోనూ ఈ పుస్తకం లభిస్తుంది.
1: ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ ఎస్ హనుమంతరావు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 11:30 మేటి రాగాల కోట నాటి నాదాల బాట 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో కూడిన చిత్ర గీతాలు వింటారు. గమనిక విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఉదయ సమీర కార్యక్రమంలో పుష్పాంజలి చిత్ర గీతాలు వింటారు. భక్త ప్రహ్లాద ఈ చిత్రం నుంచి చిత్రగీతాన్ని వింటారు.

సినీ భక్తి గీతాల్లో భక్త ప్రహ్లాద. ఈ చిత్రానికి పి సుశీల గారి గానం విన్నారు. తదుపరిగా భక్త కన్నప్ప చిత్రంలో రామకృష్ణ గారి గళం నుంచి మరొక చక్కని పాటను వింటారు.

0: పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో చివరిగా సమాచారవాణి కంచరపాలెం విశాఖపట్నం. భారత ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్, ప్రభుత్వ ఐఐటి బాలికల ప్రాంగణం ఉచిత శిక్షణా కోర్సుల్ని 1 సంవత్సరం వ్యవధిలో స్పెషల్ కోచింగ్ స్కీమ్ ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఓ లెవెల్ ఐటి కంప్యూటర్ శిక్షణని, ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ శిక్షణని, కేవలం 2 నెలల వ్యవధిలో ఎన్ఈఐఎల్ఐటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీని ఫౌండేషన్ కోర్సుని నేర్పించగలరు. పుస్తకాలు స్టేషనరీ ఉచితంగా పొందేవారు. ఆదాయం, వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండి కనీసం ఇంటర్ విద్యా అర్హతులై ఉండాలి. ఈ కోర్సులో 7వ నెల 1 నుంచి ప్రారంభమవుతాయి. ఇది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి ఉచిత కంప్యూటర్ హార్డ్వేర్ ఏఐ శిక్షణ అందించే ప్రభుత్వ కార్యక్రమంగా ఈనాటి సమాచారవాణి ద్వారా శ్రోతలకు తెలియజేస్తున్నాం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 11:30 మేటి రాగాల కోట నాటి నాదాల బాట 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అలాగే 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మీ దృష్టిలో నిజమైన స్నేహితులు ఎవరు అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. 2727244 లేదా 2727288 ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. జానపద రంజని కార్యక్రమంలో 2:30 శ్రీ చింతా వెంకటేశ్వర్లు బృందం వారి వీరభద్ర దండకం వీరనాట్యం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:31

0: జ్యుడీషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోకాదలతులను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ సుమతి జగడం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలి దశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ధి యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యావసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబుకు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందంచే నాదస్వరం వింటారు.

0: ముత్తుస్వామి దీక్షితారి గారి రచన శ్రీకాంతి మతిం హేమవతి రాగం ఆదితాళంలో విన్నారు. ఇంతవరకు మీరు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ రాళ్లపాటి శ్రీనివాసరావు డోలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం. శ్రోతలు వారికి నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతల వారికి నచ్చిన పాట వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల వారైతే 0891 కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నెంబర్లకి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని అమ్మాయి బాగుంది చిత్రం నుంచి పాటల పల్లకిలోన అనే పాటతో ప్రారంభిద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో. హలో
4: హలో, నమస్తే
3: అండి. నమస్తే అండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
4: కొండవీటి సింహం నుంచి.
3: చెప్పండి. కొండవీటి సింహం నుంచి
4: మహాలక్ష్మి.
3: ఓకేనండి, ఆ పాట ప్లే చేస్తాం, వినండి.
4: ఓకే.

0: గృహలక్ష్మి నీవే.
1: హలో.
2: హలో అక్క.
1: చెప్పండి అమ్మా.
2: అక్క గుడ్ మార్నింగ్. అయితే నా పేరు బబ్లు అక్క. నాకు వైశాలి సినిమాలో మన సుచిత్ర గారు పాడిన ఫేమస్ మంచి పాట కురిసిన నెమలి అందాము, కురిసిన ఆ చినుకు అందాము, ఆ పాట వేయండి.
1: వైశాలి చిత్రం నుంచి
2: వైశాలి చిత్రంలో
1: చిత్ర గారు పాడిన పాట వేస్తున్నాం. ఓకే
2: ఓకే అండి.

0: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు? ఓకేనండి, వేస్తున్నా, వినండి.
3: ధన్యవాదాలు.

0: పాటల పల్లకి. ఈ కార్యక్రమానికి తదుపరిగా ఫోన్ చేసిన వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: చెప్పండి, మీ పేరు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: ఆకుండి ప్రసాద్, ఇక్కడ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: తప్పకుండా అండి. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు చెప్తారా?
1: స్వప్న చిత్రంలో ఇదే నా మొదటి ప్రేమ లేఖ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి.
0: ఓకేనండి, వేస్తున్నాం.
1: కావాలి మేడం.
0: ఓకే
1: మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో హలో
1: హలో, నమస్తమ్మా.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: అనంతపురం మేసాల అప్పల్లో అయినమ్మా.
0: సంతోషం అండి. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: పల్లెటూరు బావలో వయ్యారి రంగి.
0: తప్పకుండా అండి, ప్లే చేస్తా.
1: అమ్మా నమస్తే. అమ్మా నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో.
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
3: మాకు జస్టిక్ చక్రవర్తి సినిమా నుంచి.
2: తప్పకుండా
3: పాట వేయండి మేడం.
2: వేస్తున్నా, వినండి.
3: ఓకే మేడం, ధన్యవాదాలు.
2: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: మాకు అప్పు చేసుకో స్కూల్లోని ఓ పంచునాది కలక
0: తప్పకుండా అండి. పాటల పల్లకిలో ఆ పాటని
1: కాకి అప్పారో తుమ్మల పలవారు
0: ఓకేనండి, ఆ పాట ప్లే చేస్తున్నాం, వినండి.
1: అలాగే
2: మరదలా నా మదిలో.

0: హలో,
1: హలో, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అండి.
0: అవునండి, నమస్తే అండి. పాటల పల్లకిలో
1: మీరు
0: ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: 90 సంవత్సరాల వసంతాలు జరుపుకోవడం చాలా ఆనందం, సంతోషం.
0: సంతోషం అండి.
1: రేడియోని ఎక్కడ కూడా వినొచ్చండి, మనం పని చేసుకుని వింటూనే ఉండొచ్చు.
0: అవునండి, మీకు ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: దేవుళ్ళ నుంచి అందరు బంధువు అయ్యే పాట కావాలండి.
0: చాలా మంచి పాట అండి, వినండి.
1: అల్లు ఆదిత్య, అల్లు అన్నమనాయుడు, అల్లు శ్రీదేవి.
0: తప్పకుండా తప్పకుండా అండి, ప్లే చేస్తున్నాం, వినండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లికిలో ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
4: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
3: బాగున్నానండి. ఏ చిత్రం కావాలి, ఏ పాట కావాలి?
4: నాకు నిన్న రాత్రి ఫుల్ వర్షం పడి చల్లగా వాతావరణం తయారైంది
3: మేడం.
4: 4-5 డిగ్రీలు ఉండే, అందుకని
3: పాట వినేద్దాం.
4: గరానా మొగడ మూవీ నుంచి వాన కురిసిన వేళ మనసు తడిసిన వేళ అనే పాట
3: పాట వేస్తున్నాం, వినండి.

0: चली चली चली चली चली चली।
1: హలో హలో నమస్తే అమ్మా.
2: నా పేరు సత్యవాడ రంగనాథ్ అండి.
1: నమస్తే అండి. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
2: మీ అందరికి 90 దశాబ్దాల శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
2: అగ్గిబరాత సినిమాలో సుశీల పాడిన పలుకవే నా రామచిలుక అనే పాట కావాలండి.
1: పలకలో పంపిస్తున్నా, వినేయండి అయితే.

0: हेलो हेलो हेलो हेलो,
1: हेलो
0: नमस्ते अंडी, नमस्ते अंडी.
1: मैडम
0: చిత్రం పేరు చెప్పండి.
1: నమస్తే. బదిలీ సినిమా
0: ఓకేనండి, ధన్యవాదాలు. మీకు వేస్తున్నా, వినండి పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: బద్రీనాథ్ సినిమా నుంచి పాటల పల్లికిలో ఈ పాట వినేద్దాం.

పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధి, సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం మరియు ఆత్మ నిర్భరత దిశగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, దక్షిణ కోస్తా రైల్వే జోన్, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్ర పాత్ర వంటి అంశాలపై ఈరోజు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీ లంకా దినకర్ గారు. సార్తో

0: మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
1: ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, నేటికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 3 సార్లు వరుసగా విజయాలను సాధించడమే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి నిధులు 2014-19 మధ్యన ముందు 2500 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి, అమరావతి చుట్టూతో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాలకు అభివృద్ధి కూడా కలిపి నిధులు సమకూర్చడం జరిగింది. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ప్రాజెక్ట్ని 2014-19 మధ్యలోనే ఆమోదించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా, స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రకాల ప్రతిష్టాత్మక సంస్థలు, దాదాపు 50కి పైగా ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతిలో నిర్మించేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ అంశాలన్నీ ఒకవైపు, అలాగే మూలధన పన్ను క్యాపిటల్ గెయిన్ నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది. అయితే 1924 తర్వాత జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల అమరావతి కొంత వెనుకబడింది. మళ్ళీ 2024లో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ సంస్థలు అయితే ఆగిపోయినవో 2019-24 మధ్య ఆ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభం అయ్యేటటువంటి విధంగా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకా విస్తృతంగా, గతంలో కన్నా విస్తృతంగా దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా, రైల్వే కనెక్టివిటీకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ని అమరావతికి 2500 కోట్ల రూపాయల వరకు వ్యయంతో దాన్ని చేసేటటువంటి పరిస్థితి, అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల పద్ధతులతోటి ఈ అమరావతికి సహాయాన్ని అందించడానికి ముందుకు రావటము, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అమరావతిలో ఇవ్వటం, ఇవన్నీ రాజధానికి సంబంధించినటువంటి అంశం. మరొకవైపు పోలవరానికి సంబంధించి ఏదైతే సెక్షన్ 90 ఏపీ రియాగ్నేషన్ యాక్ట్లో తెలిపినటువంటి విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తించడం, దానికి కావలసినటువంటి నిధులు పూర్తి అయ్యేటప్పుడు ముందు మొదటి దశకి సంబంధించి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సినటువంటి దానికి సంబంధించి మొదటి దశలో పూర్తి చేసేటటువంటి కార్యాచరణని రాబోయే 1 సంవత్సరం లోపల అది పూర్తి అయ్యేటటువంటి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం, దాదాపు 22,000-23,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా నిధులు కూడా ఏదైతే కార్యాచరణ జరిగే విధంగా అక్కడ ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ ఉందో దానికి అనుగుణంగా నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అది పూర్తి అవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు డాటా సెంటర్, గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ రావటం, రిలయన్స్ డాటా సెంటర్ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు, అలాగే మిట్టాల్ లాంటి స్టీల్ ప్లాంట్లు అక్కడికి రావటం, ఇలా వరుసగా మనం క్రమానుగతంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అమరావతి, మరొకవైపు పోలవరం, ఇంకొకవైపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఆ కార్యాచరణని కొనసాగించే టటువంటి విధంగా రాయలసీమలో ముఖ్యంగా కూడా ఏదైతే ఓర్వకల్లుకి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకిని కానీ, అలాగే మరొకటి ఓర్వకల్లుతో పాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేడ అయితే రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి, దాంతో పాటు డ్రోన్ సిటీగా కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్లు దగ్గరలో కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి, అదేవిధంగా వివిధ రకాల కేంద్ర సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి, రైల్వే కానీ నేషనల్ హైవేస్ కి సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ నేషనల్ హైవే పూర్తి కాబోయేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్లేటటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా అతి ఎక్కువగా 320-350 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనెక్టివిటీ రావటం, అదేవిధంగా వివిధ రకాల సీ పోర్ట్స్ కి సంబంధించి రామాయపట్నం పోర్టు, రామాయపట్నం చుట్టూతా కూడా బీపీసీఎల్ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి రావటము, అదేవిధంగా ఇండోసెల్ లాంటి పరిశ్రమలు అక్కడ రావటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2024 తర్వాత ఒక్క విశాఖపట్నం కేంద్రంగా 2,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇట్లా

0: ఆ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలు చాలా వేగంగా వార్తా పత్రికా మాధ్యమాల్లో కూడా చూసాం, భారతదేశంలోనే అతి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అది కూడా సర్వతోముఖ అభివృద్ధి, ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అమరావతి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాల దగ్గర అట్లా సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలో ఆ కార్యాచరణతో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏ అంశాలు అయితే వారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా శీఘ్రంగా ఇక్కడ పూర్తయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం, అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా వెనకబడినటువంటి ప్రాంతాలు మొత్తం దేశంలో 112 కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 3, ముఖ్యంగా కడప జిల్లా కానీ అలాగే ఎస్ఆర్ జిల్లా కానీ పార్వతీపురం కానీ, అలాగే పిఎం ధనధాన్య కృషి యోజన కింద 100 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు, ఒకటి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా. అలాగే పిఎం జన్మన్ ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యాచరణ తీసుకునేటటువంటి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, జలజీవన్ కింద వారికి కావాల్సినటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి దానికి కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అవకాశాలకి, ఇట్లాగా దాదాపు ఒక 12 రకాలు విద్య, వైద్యానికి సంబంధించిన అంశంలో పిఎం జన్మన్ ద్వారా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి. ఏఎస్ఆర్ జిల్లాని తీసుకున్నట్టయితే పిఎం జన్మన్ కింద 600 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మనం అక్కడ రహదారులు వేస్తూ ఉన్నాం, ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే 28,000 గృహాలు పిఎం జన్మన్ కింద ఇవ్వటం జరిగింది, దాదాపు ఒక 6,000 గృహాలు పూర్తి చేశాం, రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేటటువంటి మిగతా పూర్తి అయ్యేటటువంటి కార్యాచరణ, ఇట్లా సమగ్ర అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి కార్యాచరణని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
1: సార్, మనం చూస్తే కనుక సార్, అంటే కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంటే ఎలాంటి మార్పులు వచ్చాయని చెప్పి మనం చూడవచ్చు సార్?
0: ముఖ్యంగా మార్పులు అనేటటువంటి దానికి నేను పెద్ద పెద్ద పట్టణాల గురించి చెప్పేదానికి, పట్టణాల్లో మార్పు అనేటటువంటి ఒక సమయం నుంచి మరొక సమయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. పిఎం జన్మన్కి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసము 24 ఏప్రిల్ 2025 అరకుకి వెళ్ళటం జరిగింది ఏఎస్ఆర్ జిల్లాకి. అక్కడ కొన్ని ప్రాంతాలని, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పిఎం జన్మన్ ఏ విధంగా అక్కడ అమలవుతుంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే నేను అనంతగిరి అనేటటువంటి మండలంలో పైనంపాడు అనేటటువంటి గ్రామం దగ్గర నుంచి కాకరపాడు అనేటువంటి గ్రామం 3.5 కిలోమీటర్లు వెళ్ళాలంటే అవి కూడా జీప్స్ లేకపోతే బొలేరో లాంటి వాహనాల్లో మాత్రమే వెళ్ళేటటువంటి పరిస్థితి, దాదాపు 30 నుంచి 35 నిమిషాలు 3.5 కిలోమీటర్లు వెళ్ళినటువంటి స్థితిలో అక్కడికి వెళ్ళిన తర్వాత 36 గృహాలు అక్కడ కాకరపాడులో పిఎం జన్మన్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించిన నేపథ్యంలో నేనే గత సంవత్సరం వెళ్ళినప్పుడు చూసినప్పటికి అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రహదారి లేదు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అధికారుల దృష్టికి ఆ రహదారిని 3.5 కిలోమీటర్ వేయాలి, పిఎం జన్మన్ కింద వేయవచ్చు, దాని మీద సంబంధించినటువంటి లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ గృహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాంతం, ఆ కాకరపాడు అనేటటువంటిది పర్యాటకంగా ఆకర్షించేటటువంటి అద్భుత ప్రాంతంగా నాకు కనపడింది, దానికి సంబంధించిన హోమ్స్టేస్ కింద పిఎం జన్మన్కి సంబంధించిన ఇల్లు పూర్తయితే వినియోగించవచ్చు అని చెప్పిన అనంతరం నేను 1 సంవత్సరం అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అదే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం, 3.5 కిలోమీటర్ ఏదైతే రహదారి ఉందో పిఎం జన్మన్ కింద కేటాయించటము, దానికి టెండర్ ప్రక్రియ వరకు రావటం, దానికి కావాల్సిన అటవీ శాఖల అనుమతులు కూడా తెచ్చుకోవటము, రేపు 31 మార్చి 2027 నాటికి పూర్తి చేస్తున్నాం అనేటటువంటి ఒక నివేదిక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గృహాలకి సంబంధించి 1 సంవత్సరంలో 36 గృహాల్లో ఆ కాకరపాడు అనేటటువంటి గ్రామంలో 18 గృహాలు దాదాపు పూర్తయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, 2-3 నెలల్లో అవి పూర్తయ్యే పరిస్థితి కనబడతా ఉంది. 36 గృహాలు కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్లో జరుగుతున్నటువంటి కార్యాచరణను ఒక ఉదాహరణగా చెప్పదలిచాను. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా చుట్టూతా అడవి తల్లి బాట కింద పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారు చొరవ తీసుకొని నిర్మించినటువంటి ఉపాధి హామీ నిధులతో తీసుకున్నటువంటి కన్వర్జెన్స్ తోటి చేసినటువంటి కార్యాచరణ వల్ల గతంలో ఎవరు ఊహించలేనటువంటి ప్రాంతాలకి కూడా

0: రహదారుల కనెక్టివిటీ అనుసంధానం కావటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైనా వాళ్ళ పిల్లలు స్కూల్స్కి రావాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, గతంలో గర్భిణీ స్త్రీలు ఒక ప్రాంతం నుంచి వారు ప్రసవానికి హాస్పిటల్కి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లతో అనుసంధానం చేసి వేగంగా వారికి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కలిగేటటువంటి విధంగా చేయటము, దానివల్ల ఎకానమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకి వాళ్ళు ఎక్కడికైనా బయట ప్రాంతాలకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంది. వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి గృహాలు, అలాగే సురక్షిత తాగునీరు జల్ జీవన్ మిషన్. నేను ఇంకొకటి, ఈ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఇప్పటికి ఈ గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే చూస్తే సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇప్పటికే చాలా చోట్ల బిగించి వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ కింద వాళ్ళకి సెల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చేటటువంటి విధంగా కావలసినటువంటి టవర్స్ నిర్మాణాలు ఇవన్నీ చూసినప్పుడు స్పష్టంగా ఒక మార్పు దిశగా ఈ దేశంలో స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్పు. నేను ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, కన్వీనియంట్ గా మనం ఎవరో అడిగినా కానీ పట్టణాల్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి కార్యాచరణ జరిగిన దగ్గర చూసుకొని దాని గురించి గొప్పగా మెప్పుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంత్యోదయ స్ఫూర్తి, ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి ప్రాంతము, అభివృద్ధికి నోచుకొని ప్రాంతము, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తికి అందేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఏదో ఉందో అది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. అలాగే లఖ్పతి దీదీస్, లక్షాధికారులు, దేశం మొత్తం మీద కూడా 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల స్కీమ్స్, ఏదైతే కేంద్ర ప్రాయత పథకాలు, రాష్ట్ర పథకాల యొక్క సమ్మిళితతోటి కన్వర్జెన్స్ ద్వారా లఖ్పతి దీదీలు 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా, అయితే ఒక ఆంధ్రప్రదేశ్లో 1.5 లక్షల మంది లఖ్పతి దీదీలు ఇవాళ ఆవిర్భవించడం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దానిలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ మారుమూల పల్లె ప్రాంతం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలతో సహా మహిళలు కూడా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ చేయటం ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇంకా ఇవాళ గతంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ 12 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా మహిళ సాధికారత, మహిళల ఆత్మగౌరవం అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు ఆర్థిక స్వావలంబన దిశగా లఖ్పతి దీదీలు తీసుకున్నారు. దానికి ముందు 2014లో అధికారంలోకి రాగా దాదాపు 12.5 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. మహిళలకి సంబంధించిన ఆత్మగౌరవంగా ప్రతిగ్గా నిలిచినటువంటి పరిస్థితి, అంతకు ముందు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మహిళలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో శివాల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉండేటటువంటి, బహిర్భూమికి సంబంధించి ఉన్నటువంటి వారి మల విసర్జనకి సంబంధించి ఇటువంటి అంశాల్లో కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఏ విధమైన 100% ODF వైపు సాధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో స్పష్టంగా మహిళలకు కూడా ఒకవైపు గౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సాధికారత లభించేటటువంటి చూస్తూ రాజకీయంగా కూడా మహిళలకి వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి, నారీశక్తిని చాటాలని ఒక ప్రయత్నం చేశారు. సరే, విపక్షాలు కలిసి రాడు, మళ్ళీ వదిలే సమస్య లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మహిళా రాజకీయ సాధికారతను కూడా సాధించేటటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఈ 12 సంవత్సరాల్లో మహిళలకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా జరిగింది. అలాగే డ్రోన్ దీదీల కార్యక్రమం తీసుకున్నాము. చాలా చక్కగా మహిళలు డ్రోన్ దీదీలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి చక్కటి ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
1: సార్, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడితే సార్, మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా రావడం జరిగింది సార్. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు సార్?
0: ముఖ్యంగా దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ, విశాఖపట్నం వాసుల కళ, ఆంధ్రప్రదేశ్ కల ప్రత్యేక రైల్వే జోన్, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్తవ రూపం దాల్చడం, రేపు 1వ తారీఖు నుంచి అది కార్యాచరణలోకి రావటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని స్థలానికి సంబంధించి 2024 మధ్య జరిగిన చాచారాన్ని పక్కకి నెట్టి అందులో ఉన్నటువంటి లోటుపాటుని సర్ది ఆ భూమి తొందరగా వచ్చేటటువంటి విధంగా చేయటం, ఆ నిర్మాణ పూర్తి చేసుకునేటటువంటి విధంగా ఈరోజు మన సొంత రైల్వే జోన్ నిర్వహించుకునేటటువంటి దిశగా కార్యాచరణ పట్టడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఒక ఈ జోన్ కి సంబంధించినటువంటి అవకాశాలు యువతకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 100కి పైగా రైల్వేలు, కొత్త రైల్వేలు విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఇవాళ విశాఖపట్నము సంబంధించి 100 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయనంటే, ఒకవైపు ఇందాక నేను చెప్పినటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవాళ వచ్చేటటువంటి కొత్త నౌకాశ్రయాలు కూడా ఏవైతే ఉన్నాయో, నక్కపల్లి కానీ, భావనంపాడు, వీటన్నింటికి సంబంధించి కానీ ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమలకి సంబంధించిన

0: కార్గోకి సంబంధించినటువంటి సప్లై కానీ, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చే వైజాగ్కి వచ్చేటటువంటి వివిధ రకాల ఈ కంపెనీలు మొత్తం పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చేటటువంటి వారికి కావాల్సినటువంటి ప్యాసింజర్కి సంబంధించినటువంటి సౌకర్యాలకు కానీ అన్నిటికీ కూడా గతంలో ఈ జోన్ ఎక్కడో ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఎన్ని అనుమతులు వచ్చి ఇవి ఈ సేవలు అందాలంటే చాలా ఆలస్యమయ్యాయి. ఇవాళ సింగిల్ స్ట్రోక్గా విశాఖపట్నం నుంచి ఈ సేవలన్నీ కూడా సరైనటువంటి సమయంలో సకాలంలో అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్గో సర్వీస్ వస్తు రవాణాకి సంబంధించి ఇప్పుడు వైజాగ్ ఏదైతే ఉందో, భారతదేశానికి పశ్చిమాన బాంబే ఉంటే తూర్పున ఇవాళ వైజాగ్ అనేటటువంటి పరిస్థితి వస్తూ ఉందో, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతి ఏదైతే మనం సాధించబోతున్నామో ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఏదైతే విశాఖ ఎకనమిక్ రీజన్ కారిడర్ రీజన్ $1 trillion ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తా ఉన్నాము, దానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా వేగంగా అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది.
1: సార్, ఈ యొక్క రైల్వే జోనే కాదు, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మీరు చెప్పినట్టు సో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా చాలా వేగంగా జరుగుతుంది సార్ మనకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో. సార్, మరి ఈ యొక్క పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్, ముఖ్యంగా ఈ రహదారులు రైల్వేలకు సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి?
0: ఏ రవాణా అయినా కూడా రవాణాకి సంబంధించి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఈ నాలుగు అంశాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా స్పష్టంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే ఉందో, దాదాపు ఒక 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది, ఇవాళ దాదాపు 8,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45,000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఉండి దాదాపు 90,000 కిలోమీటర్ల నిడివిని పెంచుకోవడం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, రెండు వరుసల రహదారుల్ని 4 చేయటం కానీ, 4ని 6 చేయటం కానీ, ఈ విధంగా వివిధ రకాల కార్యాచరణ ద్వారా. తద్వారా ఏమైందంటే రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా విస్తృతంగా వేగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి అనుసంధానం చేయటంలో చాలా చక్కనటువంటి పాత్ర. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా విశాఖపట్నం రాయపూర్కి సంబంధించినటువంటి రహదారి కానీ, అదేవిధంగా సూరత్ నుంచి చెన్నై రహదారి కానీ, సూరత్ నుంచి చెన్నై రహదారిని కరెక్ట్ గా అనుసంధానం చేసి చూసినట్లయితే చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ టు బాంబే రహదారికి మధ్యలో అనుసంధానం కాబడుతుంది. అంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ మనకి ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటటువంటిది. అందులో 320 నుంచి 350 కిలోమీటర్ల నిడివి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 750 నుంచి 800 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి రాయపూర్కి వెళ్తున్నటువంటి రహదారి, ఆ రాయపూర్ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్కి, ఇతర ప్రాంతాలకి, రాజస్థాన్కి, అలాగే మళ్ళీ ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే విశాఖపట్నం నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి రహదారికి అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశం కలగటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాలను, అనేక రహదారుల్ని నేషనల్ హైవేగా గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ తీసుకోవటం, అలాగే ఏదైతే చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా ఒంగోలు నుంచి నక్కపల్లి వరకు, ఇప్పుడు కత్తిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డుని దాన్ని విస్తరించడం జరిగింది, దాన్ని ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ని దానికి అనుసంధానం చేయడం ద్వారా రవాణా, సముద్ర రవాణాని రైలు రవాణాకి అనుసంధానం చేసుకోవటానికి, అలాగే వాయు రవాణానికి అనుసంధానం చేయడానికి, రైలుకి కనెక్టివిటీ చేయడానికి, అన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ వస్తు రవాణాకి కానీ, ప్రయాణికులకి సేవలు అందించడానికి కానీ చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కనబడతా ఉంది. ఒక్కసారి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ని కూడా మీరు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2014 మధ్య 600 కోట్ల వరకు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండేది. ఇవాళ దానికి 10 రెట్లు, దాదాపు 7,000 కోట్ల వరకు రైల్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి సగటున. అంటే ఎంత విస్తృతంగా మనము అభివృద్ధి చేసుకుంటా పోతాం, అలాగే రోడ్డుకి సంబంధించి కూడా చాలా వేగంగా వివిధ రకాల గతిశక్తి యోజన కింద నిర్మించుకుంటున్నాము, భారతమాల ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్ కింద నిర్మించుకుంటున్నాము, వీటన్నింటిని అనుసంధానం చేసుకునేటటువంటి విధంగా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి అడుగులు వేగంగా వేయగలుగుతా ఉన్నాము.
1: సార్, మనం ఇంతవరకు అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడితే కనుక, అంటే యువతకు ఉపాధి కల్పనకి సంబంధించి కానివ్వండి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా స్వయం ఉపాధి, సో వీటికి సంబంధించి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు,
0: ముఖ్యంగా యువతకి సంబంధించి వివిధ రంగాల్లో, ముందు విద్య, అలాగే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్కి సంబంధించి,

అలాగే నైపుణ్య వృద్ధి ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, విద్యలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతను పెంచడము, అలాగే స్టార్టప్స్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యాచరణ ద్వారా ఎంటర్ప్రీన్యూర్స్ చేసేటటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవ్వటము, ముఖ్యంగా యువతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం 2047 నాటికి వికసిత భారత్ కావాలనేటువంటిది. నేడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్కి తీర్చిదిద్దేటటువంటి రసాదాలు వీరు కాబట్టి వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో శాస్త్ర సాంకేతిక

0: సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్కి తీర్చిదిద్దేటటువంటి రసాదాలు వీరు కాబట్టి వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రీసెర్చ్ కి కావలసినటువంటి కార్యాచరణ పరిశోధనలకి గతంలో మనకు వెనకబడి ఉండేవాళ్ళం వివిధ దేశాలతో పోల్చినట్టు పరిశోధనలో ముందుండే విధంగా కావాల్సినటువంటి కార్యచర్యలు తీసుకోవడం, దానికి కావాల్సిన నైపుణ్య శిక్షణని విద్య సమయం నుంచి చదువుకునే సమయం నుంచి ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యచరణ తీసుకోవటం, విద్య అభ్యనిస్తున్నటువంటి సమయంలోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుదల చేయగలిగేటటువంటి ఆలోచనని వాళ్ళు సృజాత్మకతని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారానే స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యచరణలో అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం, ముఖ్యంగా కూడా ఉద్యోగ కల్పన సృష్టికర్తలుగా యువతని తీర్చిదిద్దాలని అనేటటువంటి ధ్యేయంతో ముందుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. ఒకసారి మనం క్రీడల్లో కూడా చూసినట్లయితే అంతకు ముందు ఉండేటటువంటి యువతకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ గానీ సాధించినటువంటి విజయాలు గానీ ఈ రోజు పార్టిసిపేషన్ గానీ సాధిస్తున్నటువంటి విజయాలు గానీ గతంలో ఒక క్రికెట్ చుట్టూతో మాత్రమే మనము పరిబింబించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాల అంశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వివిధ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నాయో ఆ దిగ్గజాల దగ్గర నైపుణ్య శిక్షణ కలిగేటటువంటి విధంగా అప్రెంటిషిప్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞాన సంపత్తి పెరిగేటటువంటి విధంగా యువకులకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందిని నిలబెట్టేటటువంటి విధంగా తీసుకునేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే వివిధ రకాల సేవా సంస్థలకి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగోపాధి అవకాశాల కల్పనకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈరోజు ఉన్నాయని స్పష్టంగా యువతకి సంబంధించినటువంటి అంశంలో వారిని ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనే కాదు భవిష్యత్తులో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యచరణతో ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకి ఆ అంశానికి సంబంధించి చట్టబద్ధత కూడా లభించిన తర్వాత మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో సహాయం ఏ విధంగా ఉందంటారు సార్?
0: ఇప్పుడు చట్టబద్ధ గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చేటటువంటి విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వచ్చేటటువంటి పెట్టుబడిదారులని ఇబ్బంది కలిగేటటువంటి విధంగా వాళ్లలో ఒక నమ్మకం లేకుండా ఉండేటటువంటి విధంగా కేవలం రాజకీయ అవకాశాల కోసం చేసేటటువంటి బెదిరింపులకి చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ ఆ యొక్క అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో సర్వే ఆఫ్ ఇండియా వారికి సంబంధించి వాటిలో కూడా కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయటము, స్పష్టంగా అమరావతి రాజధాని అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని భరోసాని కలిగించడానికి అవసరం చట్టబద్ధత చేయటం జరిగింది. అన్ని పార్టీలు కూడా సహకరించినాయి ప్రతి ఒక్క పార్టీ సహకరించిన తర్వాత విష ప్రచారం చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి అవకాశం కలుగుతుంది, రేపు దాన్ని నేను మళ్ళీ వచ్చి అలా మారుస్తాం ఇలా మారుస్తాం అని ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తే అది వాస్తవం కాదు అనేటువంటిది ప్రజలకు కూడా ఇవాళ అర్థమైపోయింది.
1: సరే, మరి వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్య సాధనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది?
0: వికసిత్ భారత్ అనేటటువంటిది 2 రకాల అంశాలు ఉన్నాయి, దానికి అంతర్లీనంగా మరొక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ అనగానే ఆర్థిక పరమైన అంశానికి ముడిబట్టి $35 ట్రిలియన్ ఎకానమీగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం అనేటటువంటిది అంశం ఒక అంశము వాస్తవమైతే, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగస్వామ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన ద్వారా 15% సగటున ఏదైతే వృద్ధి రేటు నమోదు చేస్తూ $2.40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నుంచి భాగస్వామ్యం అవుతాం వికసిత భారత్లోనే ఒక స్ఫూర్తిని చాటుతా ఉన్నారు. ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలకైతే వికసిత భారత్ అనేది కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ముడిపడింది కాదు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటిది, అదేవిధంగా భౌగోళికంగా వివిధ ప్రాంతాల వెనుకబడతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి మిగతా ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా చేయటం అనేటటువంటిది వికసిత భారత్. అంటే కేవలం ఆర్థికపరమైన అంశాలే కాదు, వ్యక్తులకి సంబంధించినటువంటి అంశమే కాదు, భౌగోళికపరమైనటువంటి వెనుకబాటు

0: స్థానాన్ని కూడా పాడదు, దేశంలో అత్యున్నత స్థానంలో నిలిచేటటువంటి ప్రయత్నం చేయాలి అన్ని ప్రాంతాలని అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది వికసిత భారత్ని ప్రస్ఫుటంగా మనకి ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు, ప్రతి అంశంలో చివరికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా వికసిత భారత్లో ఒక భాగస్వామ్యం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధించినటువంటి అంశాల్లో, పర్యావరణం సంబంధించిన అంశంలో సమతుల్యత సాధించటము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, వివిధ ప్రాంతాల సమృద్ధి, అన్ని రకాల అంశాల సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే వికసిత భారత్ అనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి గారు చాటుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం 2.40 trillion dollarsతో స్వర్ణాంధ్రలో వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమరావతి కానీ, మరొక వైపు ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, అదేవిధంగా పోలవరం ద్వారా నదులు అనుసంధానం, నల్లమల సాగర్ కి అనుసంధానం చేద్దాం అనుకున్న మొదటి దశ, తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి కానీ అన్ని రకాల అంశాల్లో కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైందో అది వికసిత భారత్ ఆవిష్కృతము అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీని ఈ అంశంలో ఒక అడుగు ముందుంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అని చెప్పిన తర్వాత మొట్టమొదటి విజన్ని ఒక రాష్ట్రానికి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వర్ణాంధ్ర విజన్ ని డాక్యుమెంట్ ని కూడా వారు రిలీజ్ చేశారు. కాబట్టి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ సాధ్యం, ఈ జిల్లాలు వికసిత జిల్లాలు అయినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 Years of India గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. 11:30 మేటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో చిత్రగీతాల కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಕೇಂದ್ರ 97 ಆಕಾಶವಾಣಿ ಶೀರ್ಷಿಕನ ಅಲನಾಟಿ ಮೇಟಿ ಕಾರ್ಯಕ್ರಮಂ ಅತಡು ಅಡವಿನಿ ಜಯಿಂಚಾಡು ನಾಟಕಂ ವಿಂಟಾರು. ರೇಡಿಯೋ ನಾಟಕೀಕರಣ ಶ್ರೀ ವಿರಿಯಾಲ ಲಕ್ಷ್ಮೀಪತಿ, ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಎವಿ ರಾಮಾರಾವ್.
1: అతడు అడవిని జయించాడు నాటకం. డాక్టర్ కేశవరెడ్డి గారి నవలకు రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు, సహాయం శ్రీమతి ఉషశ్రీ, శ్రీ కేవి రావు, సాంకేతిక సహాయం శ్రీ పి కున్నికన్నన్, సంగీతం శ్రీ కెఎస్ చంద్రశేఖర్. అతడు అడవిని జయించాడు నాటకం.
2: మధ్యలో పందిరుకోవాలి ఒకటి తాత తాత.

0: ముసలాడు ఎక్కడికి పోనాడు? తాత తాత, అది గది శుక్రపంది విన్నట్టుంది. అదిగో పంది కోనలు. పంది నిందని చెప్తే తాత దగ్గరికి అంతేస్తాడు. ఓ తాత, తాతయ్, ఎక్కడే ముసలాడు? అదిగో దడి పక్కన కూర్చొని కుడితి కలుపుతున్నాడు. తాత తాత, నువ్వు ఎక్కున్నావా?
1: ఏట్రా,
0: నీకోసం జొడ్డు అంత ఎత్తుకాను తాత.
1: ఏటైనదిరా?
0: మరేమో మరేమో,
1: ఎందుకలా దాపోసేస్తున్నావు?
0: ఆ సంగతి ఏంటంటే ఏంటంటే,
1: ఏడా
0: మన సుక్కపంది, సుక్కపంది మన సుక్కపంది ఈనింది తాత. ఏంటి సుక్కపంది ఈనిందా? అమ్మాయి అంత సల్లది కబుర్ చెప్పినావురా, సుక్కపంది ఈనిందా?
2: అవును తాత.
0: మరి రెండోదో, అయినా కానీ రెండు పందులు ఒక్కరోజునే ఎంత అనుకున్నాను రా. పద పద చూద్దారి వాళ్ళు సొక్కాలు, సొక్కల పొరటాలు ఈనిసినవిటే ఎన్ని కోనలు కన్నావే ఎన్ని? ఒకటి రెండు, రెండు రెండు మూడు నాలుగు.
1: సరే సరిగ్గా ఊపడ్డాను నేతరా గోపిగా, కోళ్ళ ఎన్నో చూడుమే.
0: పదకొండు కోనలు తాత, నన్ను ముందే లెక్కట్టేసినాను. పదకొండు కోనలే
2: సూత పెట్టి
1: ఊరు గోపిక దగ్గరికి వెళ్ళకరా. సుక్కపని జీవిత రోజుల్లో ఎవరిని దగ్గర చేయాలని ఇవ్వదు. దాపుకి ఎవరిని వస్తే సీల్ షంటాడుతుంది. ఒందులో ప్యానం ఉండగా కోనల మీద ఏదైనా వాళ్ళని ఇవ్వదు, తెలిసిందా? సేవ సిటుక్కుమంటే మోరెత్తి చూస్తుంది. అదిగో అదిగో చూసినవా, ఎలా చూస్తుందో. మనం అయినా ఇప్పుడు దానికి పరాయి వాళ్ళమే, పేగు రోడబికేస్తుంది. ఇట్లా రాయటం రారా ముందు పండగ చేసుకుందరే
3: సుక్కాలా.

0: నాలుగు రోజులు ముందే కానీ ఇచ్చేసి నాకు. రేపటి పొన్నానికి రెండోది ఈనెత్తది. అయినా రెండు ఒకేసారి ఈనెత్తే చాలుకోలేము, అది మన మంచికేనే. ఒకదాని తర్వాత ఒకటి ఏటంతవరా తొందర ఎలా
1: ఎందుకో

ఏదిర గోపిగా, బుక్కుడు తాగి నీ అయ్యి గొంతు రాగట్లేదు.

ఓ గోపిగా, మనం ఇప్పుడు రాజులం, మగరాజులం. ఆ రెండో సొక్కపంది కూడా ఈయనెత్తే మనం చక్రవర్తులం.

కొడుతున్నావు రా, 20 పెద్ద పందులు, 2 సొక్క పందులు, 11 చిన్న సందమామలు, మొత్తం దొడ్డి నిండా పందులే. ఈ పందులు సామ్రాజ్యానికి నానే చక్రవర్తిని. నాన్న ఇక్కడ కాపలా, పందులు కాపలా. సుఖల సుఖల పురదాల సుఖల సుఖల.

తాతా తాతా ఇంకా తొంగనే ఉన్నావా తాతా తాతా ఇకనగలేడు పొద్దెక్కిపోతాను ఈ ఆల మేతకు పందులు నానే తోలికెళ్ళాలి కావాలా సరే.

ఎంతసేపు పట్టిందిరా యాదవ నిద్ర. ఏటిది తెల్లారుతున్నదా పొద్దుగొక్కుపోతున్నదా గోపిగా? గుంటడు పందుల మేపడం గడికి వెళ్ళి అంటాడు. అమ్మ ఏటినాడు వంగడం లేదు, నోరు తడార్చుకుపోతున్నది. ఇట గోరతోటి దాకా వెళ్ళగలనా లేనా? అమ్మా చల్లటి నీళ్ళు. అమ్మా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది. తాగిన తర్వాత నిద్ర సచ్చి బతికినట్టు ఉంటుంది. పొద్దు గుంగిపోతుంది. అడిగికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాకపోవడం వీడు చెప్పమా. ఏటి ఏటిది నిండు చూడదు రెండు సుక్కలు పంది వారి పిక్కిరి ఎదవా అని దాన్ని కూడా తోలికి వెళ్ళిపోనాడు కావాలా? ఈ పందులు ఏమైనట్టు, పిల్లగాడేమైనట్టు. అయ్యో నాను బయలుదేరడం మంచిది, కొండలో కళ్ళున్నట్టుంది. సగానికి పైగే ఉంది, మళ్ళీ అడవిలోకి వెళ్తే ఏదైనా తినడానికి ఉంటుందో లేదో కళ్ళు కానిచ్చేస్తే సరే.

可爹爹，哈、啊，你妈了文件，一摸我可真白了么？鞋子落裤裆，裤裆里包了么？看到了，速度啊，大的。

పడిపోదు. నెలలు ఇన్నాక ఎవరైన పందుల్ని మేతకు తోలికెళ్తారా బయటికి? యాదవ బుర్రలేని యాదవ అని అయినా పీకమొయ్యో కళ్ళు తాగి పల్లగ తొంగుడు నాదే తప్పు.

0: గోపికా ఓడి గోపికా
1: అది కదిగో దూరంగా ఏదో దుమ్ము రేగతున్నట్టుంది. అంటే పందుల గుంపు. పందుల గుంపు ఇక్కడ వస్తున్నది.
0: ఇటు మల్లు ఇటు మల్లు ఓ ఇటు మల్లు వేస్తున్నా పందుల్ని.
1: ఏడొస్తున్నావా?
0: ఏటైనదిరా పందులు తప్పిపోయినయ్యా. అన్ని ఉన్నాయే అన్ని ఉన్నాయే.
1: వారు నాయన సొక్క పని చేదిరా. నిండు చూడాలి ఎక్కడ్రా
2: సుక్కపంది తాత?
1: ఆ సుక్కపంది ఏటైనదిరా?
2: సుక్కపంది
1: తల్లిందిరా నువ్వు కొంతవు. అసలు ఏటైనా చెప్పరాదా? తీగలేసిందా నువ్వు చూసినావా?
2: తీగలేయడం నాన్న చూడలేదు. కానీ ఈత బదులో పడుకుని మూలుగుతూ పొర్లింది. ఆ తర్వాత
1: వాడు దొంగ సచ్చినోడు. ఆ తర్వాత ఎటుందిరా? పందులు ఎక్కడెక్కడ తోలుకెళ్ళినావు?
2: మరేమో
1: ఆ ఏడు బాబి సొక్క పందిని ఆఖరిసారి ఎక్కడ చూసినావు? ఆ ఏడు
2: బరకలకుంటగడిగా తోలుకెళ్ళినాను తాత. కడతారు దాన్ని అక్కడే చూసినాను. ఆ తర్వాత మళ్ళీ అవు పని లేదు.
1: సార్ నువ్వెళ్ళు పందులు కూడితేటి దొడ్లోకి తోలు. జాగ్రత్త చూసుకోరు నాయన సొక్క పంది కథనాన్ని చూసుకుంటాను. సొక్కాలు ఎక్కడ కూడా ఏం చేసినావే? అడివంతా గాలించాలా నీకోసము? కానీ అమ్మయ్యా శీతంలో చేరుకున్న బరలకుంట కాడికి ఈ రకంగా నడిస్తే అడివిని రాత్రి అంతా మూడు మార్లు చుట్టుముట్టి వచ్చు. ఎక్కడేటి నీళ్ళు ఎంత బోతగున్నాయే? ఎక్కడే పందులు తరితీయార పొర్లు ఉంటాయి. అవును పొర్లు ఉంటాయి. ఈ గట్టికి సూత్తి ఊపిస్తుందేమో. ఎక్కడికి పోయి ఉంటుంది చెప్పమా? తూర్పు కేసెల్లుంటే మట్టి దోవా ఇంటికి వెళ్ళాలా. కానీ అది ఇల్లు చేరలేదు. ఉత్తరంగా వెళ్ళినదా అంటే అచ్చా అటు పక్క గడ్డ అటెల్లు ఉండదు. మరి దక్షిణం వైపు నాభం లేదు. అటుకి వేసేంత మైదానం తుప్ప అనేది డొంక అనేది గో అంతకన్నా నీదు. లేకపోతే సొక్క పంది పడవటెప్పి ఇల్లు ఉండాల. మరి ఇంకో దారి లేదు. ఇదే ఇల్లు ఉంటుంది. ఓహో ఎన్నెలు కురిసేస్తుంది. ఇక అలా కొద్ది బతికి వెలిగించినట్టు పదరా చంద్రుడా అడివి మధ్యకి సొక్కలను ఎదిగి తెద్దాలి. కడుపులు ఈతకలు నడుగుతూ ఉంటే గలుకు గలుకుమని చప్పుడు చేస్తా మరుగుతున్నట్టుంది. అది కడుపులో మరిగినంత వరదాక మనకి ఏ భయం లేదు. ఆకలే ఉండదు, ఆయాసం ఉండదు, తప్పిక అసలే ఉండదు. ఏటిది ఏ అలికిడి లేదు. పిల్లలకి పాలు ఎత్త తొంగునదేమో. అసలు పురుటోసన పురుటోసనే లేదు. పోనీ ఒక రాయి తీస్తేను అదే లేదు. పోనీ ఇంకో రాయి తీస్తేను ఏటంత సప్పుడు ఏటంత సప్పుడు గోలుంచి ఏడు చెప్పమా. ఏది నా బల్యం ఏది తుల్లిపోనది?
0: ఓ మీ ఇంత పట్టానా.

0: మీరటర్రా గబ్బిలాల దండును చూసి ఎంతగా చదువుకున్నానా అప్పువారే. చొక్కపంది మీదకు వచ్చేసిన దాదావిడ చేసినాయి దిక్కుమాలి గబ్బిలాలు. గుండె అదిరిపోనది మొండా గబ్బిలాల దండని మొండా గబ్బిలాల దండు. ఇప్పుడు ఏడు చేయడము అబ్బా అమ్మా కాళ్ళు తలిచేస్తున్నాయి ఆకలి వేసేస్తాంది తాగని గుప్పుడు కళ్ళు అరిగిపోనాయి. నాలో సత్తు తగ్గిపోతానట కొంప తీసి లేకపోతే నాకు ఆకలి వేసి కాళ్ళు తీకిడి వేసి నా ఏది కానీ మనిషి అయిన తర్వాత ఆకలియదా? ఏ కుందేల్లో సంపి ఆకలి తీర్చుకుంటే కాస్త బలం పుంజుకోవచ్చు. ఇంకా ఎతకాల్సిన గోవలు తుప్పలు దొంకలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆగి కుందేల సంగతి చూడాలి. అది గురువెంద పద దాని దాపు చెట్టి అద ఆ పక్కనే బలుసు తుప్పలు తుప్ప కొంచెం కదులుతున్నట్టుందే అంటే అందులో కుందేలు ఉండి తీరాల. ఈ చిట్టి పొద చుట్టూ ఆ బలుసు కంప నరికి కంచేసేయాల. ఇప్పుడు కా తడావిడి చేస్తే మొండ దొరికిపోతుంది.
1: ఏటే నన్నే తప్పించుకుపోతావా? అట్టు ఇటు ఇటు
0: కొంచెం ఉండే ఏది నా కూతుర లాభలేదు. నిన్ను నిన్ను ముద్దు చేస్తే నా ఆకలి తీరినట్టే దండి విసిరాల. చచ్చావా చచ్చావా? ఓ ఎంత రక్తం చెందినది. ఎందుకే ఎందుకే ఆ గుంజులాట? ఈవేళ నువ్వు ఎడం పక్క నుంచి నిద్ర లేచి ఉంటావు. దీన్ని కూర రాసేయడము సరే. ఈ బూరు కాలు ఏది పోగు చేస్తే సరిపోద్ది. మరి మాంట సంగతి ఓరి మొసలాడా, ఒక బూరుకాయ బద్దలు కొట్టి దూది పైకి తీసి రాయి కడికల దగ్గర రాయపడి చేయిరా, అగ్గి కణకణకడకలాడుతుంది. ఓహో నీ తెలివే తెలివిరా మొసలాడా. మంటలు బూరుకాయలు ఏం మండిపోతున్నాయి, టప్ప టప్ప టప్పలాడిపో ఇరిపోతున్నాయి. ఈ కుందేల్ని ఈ బల్లెంకి కుచ్చి మంటలో తిప్పితే ఇట్టి ఉడికిపోద్ది. ఏం కాలుతున్నది ఏం కాలుతున్నది కుందేలు? కంటల్లో సౌరు కమ్ముతూ కమ్మని ఓసన. కాలినావా బాగా కాలినావా? ఇది విచిత్రం. ఇందాక ఇది సెంగు సెంగున దూకుతున్న జీవము, ఇప్పుడు అది నాకు ఆహారం. ఆలోచనలు అవసరాల నుంచి పుడతాయి కావాల. కడుపు నిండిపోనా, నడుము వాలిస్తే నిద్ర అవడం మంతరం కాదు. నిన్న తాగి తొంగినందుకే కదా ఈరోజు ఇందుకు వస్తాడు. ఇప్పుడు మరింత యాగంగా జాగ్రత్తగా చొక్కపంది కోసం ఎతకాల. సారు పూతలో తొంగుంటే చొక్కపంది చేయి జారిపోద్ది. బయలుదేరాల. ఓహో చంద్రుడు ఎన్నెల్ని వర్షంలో కురిపించేస్తున్నాడు. ఎన్నెలో కొండ కోన చెట్టు సీమ ఎంత ఉపయోగిస్తున్నాయి కళ్ళకు కట్టినట్టు. ఈ ఇసుకలో సూర్యుడు పోయినా ఇట్టి తీసి అవునా? ఇసుకలో పందడు జడలు ఉపయోగిస్తాయో చూస్తే ఇక ఈ పందడుగులే నా సొక్కలు పందడుగులే ఇయ్యే ఇయ్యే ఇటు పక్క వెళ్ళిందో

0: ఈ అడుగులు పెట్టి సొక్కాలు ఎటు పక్కెళ్ళిందో తెలిసిపోద్ది. ఈ ఎండిపోయిన వాగు తిన్నగా కొండలోకి వెళ్తుంది అన్నమాట. అంటే బరకల కొండ తర్వాత సొక్కల పంది ఇక్కడ ఈ కొండలో కూడా నీళ్ళు తాగిందన్నమాట. పాపం సొక్కాలు, ఎంత దప్పికైంది నీకు. ఇదిగో సొక్క పంది నీటిలో దిగిన గుర్తులు స్పష్టంగా ఉపయోగిస్తున్నాయి. ఇదిగో పందడుగులు, ఇది ఇలాగే నడుచుకుంటా ఈ దిశనే వెళ్ళిపోయిందన్నమాట. ఇదిదే ఆరిపోయిన సొంగ, నొరగ ఇంకా చేరిపోలేదు, ఇంకా తడితడిగా ఉంది. అంటే పంది కొంటను వదిలిపెట్టి ఎంతోసేపు కాలేదన్నమాట.
1: ఏంటది తోటి గోవా, కిక్కు కిక్కు మంతంది. ఓహో, అది ఏ తీంద్ర పొద మీదో ఏ శంకర చెట్టు మీద కూహుని గోవాలు పెడతా ఉంది. తోటి గోవా, మా తెలివైన పచ్చి అడవిలో ఏ ఇంత జరిగినా దానికి అంటపడి తీరాల్సిందే. దాని తీరే అంత, ఎంత జరిగిన చోట ఇసుగు ఇరమం లేకుండా తోక కోసం మేకను అరుస్తుంటది. అంతే ఇవి ఉంటుంది. అటేపునే సొక్క పంది ఏ పొదల్లోనూ కోనలు నీనేసి ఉంటుంది. తోటికో గోలంత అందుకే ఇవి ఉంటుంది. ఉన్న ఫలంగా ఆ తీంట్ర పొదల కేసు లగ్గెత్తుకి వెళ్ళాల. ఏది నా బల్యము,
2: ఓ రోరు ఆగవో, నువ్వు రమ్మను కాడు నన్ను వచ్చేసినాను కానీ సాగులు ఊరుకో. నీ పని అయిపోనది, ఇక నా పని మిగిలిపోనది. ఎక్కడ నా సొక్కాలు? ఆ తుప్ప మీద అటు ఇటు గెంతుతో అరుస్తాంటే, అంటే తుప్పలో పంది వినిందనమాట. అది కది ఈ బండరాయి వెనక నిన్ను చూడాల. పురుటాసన అనుమానం ఎలా, ఇది పంది పురుడు కంపే. ఎన్నింటి నిందో ఓరి తోటి గొప్ప, ఆ పని గోళ పందిని కోనలను చూసి అలా చూడకుండా నేను ఒక్క క్షణం అయినా ఉండలేను.
1: అవును మరి, నా ఆత్రం నాది. గాలి వాట మారిందేమో, పందోసన ఇటే వస్తుంది. వారిని బల్లి అనుకుని ఈ చిన్నమూపు ఎంత సప్పుడు చేస్తుంది. చేతికి తగిలి ఎండుటాకులు కూడా పిడుగులు పడినంత అడిగిడి చేస్తున్నాయి. గాలి వాట మారినట్టుందే, నా మించి గాలి పంది మీదకి వెళ్తే పసిగట్టేస్తుంది పంది. ఈ గాలికి అసలు కుదిరేనేదు, ఎప్పుడు ఎటు పక్కన తీస్తుందో చెప్పలేము.
0: పంది థియేటర్ పొద నుండి ఇటుకేసి వచ్చేస్తున్నది. అమ్మ సొక్కాలు నానే, ఏటి ఏటి అమ్మ, ఏటి ఏటి ఏటి అమ్మ, నీ అమ్మ తిన్నగా వచ్చి అమ్మ అమ్మ అమ్మ మోదీ సింధులో దేవుడు సొక్కాలు పందరికి మీద పడినట్టు ఏటే బాబు అంతా అవుతున్నాం. అమ్మ అమ్మ సొక్కాలు సొక్కాలు కోరలతో పడుకు చూసినవి అమ్మ అమ్మ చేతులు చేతులు పళ్ళు చూసినవా అమ్మ అమ్మ మీద కండలాగినరే అమ్మ అమ్మ మళ్ళీ కత్తి ఉంది చేతులు పళ్ళు ఉంది అయినా నేను ఏటైనా అన్నా ఎందుక పాపం చెప్ప అమ్మ అమ్మ అమ్మ అమ్మ బల్లు వాటర్ వేసుకుని మొక్కలు చెట్టు ఎక్కియాల అమ్మ అమ్మ అమ్మ చెట్టు ఎక్కిన ఒక రెండు కుదురు కుద్దినది ఒళ్ళు తలపడి చేయండి అమ్మ చర్మం ఓడబీ తీసినవే సొక్కాలు అమ్మ చెట్టు ఎక్కుతున్నాను
1: సొక్కాలు ఎందుకే అంత కోపం అయిపోయినా రౌద్రం చాలు ఆ కోపం చాలు వెళ్ళు పోయి చల్లగా తొంగను కోళ్ళకు పాలు ఇయ్యి ఊరికే ఈ చెట్టు చుట్టూ ఎందుకు తిరుగుతావే అలిసిపోతావు కోనలకు పాలు ఎత్తా హాయిగా నిద్రపోయే అదిగో ఇదిగో నా మీద కోపంతో మాను గుద్దీకే కుమ్మీకే తల బొప్పి కట్టేస్తుంది వెళ్ళమ్మ వెళ్ళి తల్లి వెళ్ళే

0: దగ్గరికి వెళ్ళా.
1: ఇక ఇక్కడ రెండు పంగలకారులు కలిసి పట్టి మంతలు నాటి తవ్వుతున్నది నాకు. మూల బలం ఇదిగో ఈ కొమ్మ గుచ్చి ఇక్కడ కూహంతాను. చుక్కలు నువ్వు వెళ్ళి కొమ్మలకు పాలు ఇయ్యే ఇయ్యమ్మా. అది అది
0: ఎంతకీ కోనలు నా కళ్ళారా సోడేనేది ఈ కుమ్ములాటలో. ఇప్పుడు మాత్రం పోయింది ఏంటి, కుసింత పైకి బాగితే తీంట పొద తేట ఊపిస్తుంది. అయితే పొద
1: పొదలో పంది, పంది పక్కలో కోనలు సన్నమామలా ఎరిగిపోతున్నారు. కోనల్లారా ఒకటి రెండు మూడు నాలుగు కోలమ్మ పది మంది, పది మంది సొక్కనా కొడుకులు పుట్టినారు. పందికి పది మంది కోనలు పుట్టినారు.
0: సొక్కాలో ఏమద్దుమే
1: ఓరు సొక్కనా కొడకల్లారా తాగండిరా పాలు, రొమ్ములు అదిరిపోయిరా తాగండిరా నా కొడకల్లారా పాలు తాగండి. రొమ్ములు పక్కకి వెళ్ళిపోయి ఎత్తుకుంటారు ఏటర్రా, ఇటు ఇటు ఇటు పక్క రండిరా తాగండిరా పాలు. ఓసి ఓసి ఓసి ఓసి కోన మించి కోన ఎలా దొల్లిపోతున్నదో.

ఆడపాడడం ఓపిక అనేది దొరికేయడం తప్పు లేదు. సుక్కాలు హాయిగా తుంగయ్యా, నిన్ను నీ కోణంలో కంటికి రప్పలా నాను చూసుకుంటానే. ఏటి ముసలోడు నిన్ను కాపాడేదేటి అనుకుంటున్నావా? ఓరు ఎరినా కూతురా, నీకుండే కండలు నాకు నేగపోవచ్చునే, నీకుండే కోరలు నాకు నేగపోవచ్చు, కానీ నా తల్లో ఉండే యుత్తులు మాత్రం నీ తల్లో నీవు. ఏటంతవు? మొల్ల కత్తుంది, చేతిలో ముగల బల్లి ఉంది. తొంగో హాయిగా తొంగో, నీకు నానుంటాను కాపలా. తొంగోయే చిట్టు తల్లి, తొంగోయే. అదిగో తోటిగోవ తీంద్ర పదమ కూహుని మళ్ళీ అరుపు మొదలెట్టింది. అదేటిది, అదేటిది లోయలో ఏదో జంతువులా ఉంది, కదులుతున్నట్టుంది. అమ్మ నక్క నమ్మి కొడక, ఒరే నోబి నా కొడక, ఇటు పక్క వచ్చావంటే మక్కలరా కొట్టేస్తానా. మోర పైకి ఎత్తిపెట్టి ఎలా గాలి వాసన సోత్తన్నదో, గాలి పసిగట్టడంలో గుంట నక్కను మించిన జంతువు లేదు. వాసన పసిగడతానే 100 ఆమళ్ళ దూరం అవతలా ఏం జరుగుతున్నది తెలుసుకుంటుంది. రారా రారా లోపి నా కొడక, నీకు ఆయు ఊడింది రారా. ఏంటి నాకు ఒక్కటే అనుకున్నానా, లోబి నా కొడుకు మరో ముగ్గురిని ఎంట తీసుకుని వస్తన్నాడు, మొత్తం 4. వారిని అవ్వ 4 ఒకే రకంగా కదిరిటే వచ్చేస్తాయి. సొక్కల పంది తీంట్ల పదలో పురుడు పోసుకున్న సంగతి ఈ గుంట నక్కలకి ఎలా తెలిసింది చెప్పమా? సొక్కల పంది పురుడు వాసన అడివంతా కమ్మించినట్టుంది. అయ్యి ఉండాల మధ్యని తోటి గొప్పరుపో ఒకటి ఆపరా నాయన ఆపో, హరవడం కూర్చుంటా తగ్గించరా, నన్ను నా పందిని రచ్చగిచ్చి ముప్పు తలబెడుతున్నావురా బాబు. నాయన ఎర్రగా నాలుగులు పైకి ఏలేసుకొని తోకలు పైకి ఎత్తి నక్కలు పొదగేసి ఎలా కొత్తమయ్యో, ఏటి సాధనము. ఒరే ఒరే జిత్తులు మరి నక్క నా కొడకల్లారా, అటు మళ్ళీపోండి అలా మళ్ళీపోండి, ఇటు పక్క వచ్చారా చూసారా చేతిలో చేతిలో బల్లెము. సొక్కల పంది లేచింది, ఓషో శివంగల లేచింది, నక్కలు గబ్బు గంప తిట్టే పసిగట్టినది చూద్దరే ఏ నక్క మీద తిరగబడతాదో. ఆ మిగతా వాటి సంగతి నా చూసుకుంటా. అంకతి సుక్కలు అది సచ్చిందే, మిగతా నాకు ఒక్కి చాలు చాలు, ఆ 2 నక్క నీ మీదకి వచ్చేస్తాను.

0: ఆ మూడు ఒక బతుకు దూకుతుంది.
1: అమ్మో కోళ్ళు, అది కోళ్ళ కోసం వెళ్తున్నది. జిత్తులు మరి నక్కు నందుకే. ఒరే ఒరే సత్యవరా,
0: సత్యవరా,
1: అది పీకలం దిగడి బల్లి అవతల నుంచి ఇవతలకు వచ్చింది. మరి ఏటనుకున్నాను, దెబ్బ అంతే. నా దెబ్బకు తిరిగిలేదురా మిగతా నక్కులు. అమ్మో రెండు నక్కులు పొదలకు దూరి ఆ దొంగ మండలి రెండు కోణాలని నోట కరుచుకుని పరిగెత్తన్నాయి. ఏడు చేయటము, ఇస్తడానికి ఏంటి చేతిలో సుక్కలేది. సుక్కలు సుక్కలు నక్కలు పారిపోతున్నాయి. అయ్యో అయ్యో అయ్యో, ముట్టంత రక్తం అయిపోనాది. ఏపి నుంచి కూడా రక్తం కారుతున్నదే. పంది ఒకే నక్కను చంపింది, మనిషిని అయ్యుండి కాపలా కాస్తానని మాటిచ్చి నాను ఒకే నక్కను చంపగలిగినాను. ఎంత నాకు నష్టపోండి.
0: ఈ తోటి గొప్ప గోళ మరీ ఎక్కువైపోనది. ఓర్ తోటి గొప్ప, నువ్వు నాకు సాయపడ్డావని మురిచిపోయిదా, నా కొంప ముంచుతున్నావు కోపగించుకునిదా? ఏట్ర నీ గోళ, నీ అరుపుతో నాకు ప్రమాదం తెచ్చి పెట్టన్నావరా? ఆపరా, నోరు మూస్తావా? లేదా
1: లేదు, నోరు ముయ్యవు కదా, మళ్ళీ కత్తి ఉంది. ఒరే
0: ఆఖరి సరి చెప్తాను, నా కోణలు కాపాడుకోవడానికి అడవిని మొత్తం అంటించడానికి నా వెనకాడినం తెలిసిందా నిన్ను? సత్యవా సావు.
1: ఇదేటి ఇదేటి లాగైపోనాది. నాకు సాయం చేసిన తోటి గొప్పనే సేజేతిలో చంపుకోవాల్సి వచ్చిందా? మరేట్ చేయను, ఎవరిని శిక్షించి ఎవరిని రక్షిస్తున్నానో, ఎవరిని రక్షించి ఎవరిని శిక్షిస్తున్నానో, నాకేం అంతు దొరకడం లేదు.
2: రెండు కోనలు పోనాయి,
1: కానీ
2: రెండు కోనలు అల్పాయుసు పుట్టాయి అనుకోవాలా?
1: అంతే, ఏడు చేస్తాము. లేకపోతే ఎనిమిది పుట్టాయని సమాధాన పడాలి.
2: నక్క ముండలు ఎక్కడో పండగ చేసుకొని తుంటాయి. ఈ అడవిలో కోరలు గోళ్ళు ఉన్న కూర మురగాలు మాత్రమే బతకగలవు. అమాయక జీవుల సంగతి అంతే.
1: ఆ మాటకు వస్తే ఇందాక నాకు ఆకలి వేసినప్పుడు కుందెలు చంపి తిన్నాను గానా, మరి దాని సంగతి ఏంటి?
2: ఆకలి అంతే, తప్పు లేదు ఒప్పు లేదు.
1: బతకగలిగిన బతుకుతాయి, బతకలేని సత్తాయి. కానీ బతకడానికి ఆయుధం మాత్రం అవసరం.
2: అమ్మ ఆయుధం అంటే గుర్తొచ్చింది, అటు కత్తి ఇటు బల్లెము రెండు కింద పడిపోనాయి. ఆయుధం లేకుంటే అడవిలో ఒక చనం ఉండకూడదు.
1: పంది పాపం దెబ్బలాడి దెబ్బలాడి అలిసిపోయి తొంగు ఉంది.
2: నన్ను వెళ్ళి జాగ్రత్తగా బల్లెని తెచ్చి ఇవ్వాల. అది అమ్మయ్య బల్యం, బల్యం ఉంటేనే బలం. నా ఒంట్లో ఒక భాగం. శివుడిగా కాబోలు అరుస్తుంది, కోడి కూసి అలాగిందేమో. ఏటా అరుపులో నక్కరుపులాగా ఉన్నాయి.
1: ఎందాక వెళ్ళిన రెండు నక్కలు దండును తోలుకొస్తానయ్యా. వాళ్ళమ్మ ఏడు సాధనమా, దిగితే నన్ను సుక్కలు చంపేస్తుంది, దిక్కపోతే నక్కలు పందిని చంపేస్తాయి. అమ్మో సుక్కలు, నిన్ను రచించుకోగలనా? చేతిలో ఉన్నది ఒక్కటే బల్యము. అమ్మో నక్కలన్నీ గుంపుగా తేండ్ర పతకేసి వస్తున్నాయి.
2: అదిగా అదిగా నక్కల గబ్బు గంపుకి పందిని వేసింది.
1: అబ్బా
2: ఇరులో నేసిందే.
1: నాకేదో పగిన లోపల లోపల ఏటి సాధన జబ్బలు అడుగుతున్నా. ఏటి
2: అచ్చా, కాళ్ళు అడకడం జబ్బలు అడకడం పిరికోళ్ళు అత్తనం. ఇప్పుడు ఊరుకుంటే నా పని లేదు, ఇద్దరు మించాల.
1: చేతిలో ఉన్నది ఒక్కటే బల్యము, కింద దండుకు దండు నక్కలు గుంపు. గురిసి సిరితే మా అయితే రెండు నక్కలు చంపగలం, మరి మిగతాటి సంగతే.
2: పోనీ చెట్టు దిగితేనా?
1: అమ్మో పంది నన్ను అంజేసుకుంటుంది ఎలాగా.

కొనను కాపాడుకోవాలా? అందు ఒక్కటే ఉపాయం, బల్లెని తీసుకునే సతుపో అని శ్రీ పందిని చంపేయాలా, పందిని చంపేయాలా, చంపేయాలా, అది ఉపాయం. నక్కలు తొప్పకడికి వెళ్తున్నాయి, సుక్కలు నన్ను శమించే. నక్క నా కొడకల్లారా, దగ్గరకు వచ్చారండి, సచ్చారే, ఉండి ఉండి. రే ఇజ్జిత్తులు మరణం అండి, కొడకల్లారా తోకలు కోసి కారు అండి ఇచ్చేస్తాను, ఎలాండి ఎలాండి. ఈ పలుగురాలతో మీ గొర్రెలు బాలగొట్టేస్తాను. అమ్మయ్య నక్కలు వెళ్ళిపోనాయి, చుక్కలు అందుకోనలో కన్న పొరకాలి, నిన్ను రచించుకుందాను వచ్చి చేతిలో చంపుకున్నానే. పాపిస్తాండి ఏడు చేయండి చెప్పు, ఏరే దోవనాగిపోయింది సుక్కలు. కోనలు కాపాడడానికి మరో గది నాగిపోనాది, పల్లెని చేతుంచుకొని నిన్ను కాపాడదామనుకున్నాను, కానీ ఏంటి నాబో ఏంటి నాబో అని చెప్పి నాబో. ఆ పల్లెంతోనే ఆ బంధంతోనే నిన్ను చంపాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఈ కోనలో కోనలు కాసుకోవాలా, పొత్తు పొడిచి తెలికి ఇంటికి తెలుసాలా, త్వరగా గంప తయారు చేయాలా, గంపలు సుక్కలతో పాటు కోనలు మేగలనా, అమ్మా సుక్కలు నొక్కియాలా, సుక్కలు నొక్కియాలా, వాళ్ళు సుక్కలు నేను మోయలేనే. అమ్మయ్య గంప తయారైంది, సుక్కలు సుక్కల పొరటాల ముద్దుకోనల్లారా, సిట్టి తల్లులారా, గంపలో పల్లగా తొంగుండమ్మా, మీకేం భయం లేదర్రా, తెల్లారిలోకి ఇల్లు సరిపోదామర్రా. ఇదేటి ఇదేటి రక్తమా, నా తల మీద తగిలిన దెబ్బే కారణి, రక్తం ఎంత కారినా సరే ఆగేది లేదు. ఏటిది కాళ్ళు తడబడుతున్నాయి, వారిని అవా కళ్ళు బయలుగా అమ్ముతున్నట్టున్నాయి. అదిగో ఎదురుగ్గా కొంట ఊపిస్తున్నది, కూసి నీళ్ళు తాగితే తాగితే కాస్త బలం పుంజుకోవచ్చు. అమ్మ తట్టబరువుగానే ఉంది, నీళ్ళు తాగాలా.

నీళ్ళు చల్లగా. అబ్బా ఏటిదే ఏటి కాళ్ళు బయలుగా మెత్తన్నాయి ఏటి.

గద్దలు తప్పించుకు ఎగిరిపోనాయి నా కోళ్ళు. రక్తంలో తేలుతున్నాయమ్మో నా కోళ్ళు, నా కోళ్ళు మాంసం మొత్తం.

పందిని కాపాడడం పోయింది, దాన్ని నానే చేతిలో చంపుకున్నాను. పోనీ ఈ పంది కొనలను రచించగలిగానా? అది చేయలేకపోనాను. నా బతుకాల నేను ఎంత దురదృష్టవంతుణ్ణి, బంగారం లాంటి కోనల్ని రాబందులు అంకించుకుపోనాయి. అయిపోనది, అంతా అయిపోనది. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోవడం ఒక్కటే మిగిలిపోనది. మొల్లో కత్తి ఉండి చేతిలో బలిని ఉండి నా పందిని కానీ కోనల్ని కానీ రచించుకోలేకపోనాను. కానీ ఆటి కోసం ఓరా ఓరి ఘోరమైన యుద్ధం మాత్రం జరిగిపోనాది. యుద్ధం తర్వాత నాకు ఒరిగింది ఏంటి? పంది పోనాది, పంది కోనలు పోనాయి. మరి నేను గెలిచినట్ట ఓడినట్ట? లేదు, నన్ను వాడలేదు మనిషి. అన్ను ఓడికి ఓటం నేను, నన్ను జయించినాను, అడివిని జయించినాను. ఓపిక చేసుకుని ఈ కుసింత దూరం నడిచి చేరుకోవాలా, నా గుడిసిని చేరుకోవాలా.

0: అతడు అడవిని జయించాడు. నాటకం విన్నారు. డాక్టర్ కేశవరెడ్డి గారి నవలకు రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి. ఇందులో శ్రీ ఎస్కే మిశ్రో, చిరంజీవి కె సురేష్ కుమార్ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఏవి రామారావు. సహాయం శ్రీమతి ఉషశ్రీ, శ్రీ కెవి రావు. సాంకేతిక సహాయం శ్రీ పి కున్నికన్నన్. సంగీతం శ్రీ కెఎస్ చంద్రశేఖర్.
1: 1992 ఆకాశవాణి వార్షిక పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: అతడు అడవిని జయించాడు అనే నాటకాన్ని విన్నారు. 90 ఆకాశవాణి శీర్షికన అలనాటి నేటి కార్యక్రమం సమాప్తం. తదుపరిగా చిత్రగీతాన్ని వింటారు. మైకం కాదిది ఎస్పి చరణ్ గారు పాడగా, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రచన, మణిశర్మ గారి సంగీత సారథ్యంలో యువకుడు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి ఉత్సవాల్లో భాగంగా మేటి రాగాల కోట నాటి నాదాల బాట వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి చూరుకు వేళ్లాడే చీకటి గబ్బిలాన్ని రాల్చేసేది ఈ సంకేతం. వేకువ గూటిలో పగటిపావురాయి వెలుగురెక్కల సవ్వడులది ఈ సంగీతం. తొంభై ఏళ్లై నిరంతరాయంగా ప్రతిధ్వనిస్తున్న ఈ నాద ప్రవాహానికి జాప్యం తెలియదు, జాగరూకత తప్ప. తెలతెలవారే వేళ 5:51 కాగానే రేడియోలోంచి వేణుల ద్వారా మదిని సుతారంగా పలుకరించి మేనులను పులకరింపజేసే ఈ సిగ్నేచర్ ట్యూన్కి వాళ్ళకి సరిగ్గా 90 వసంతాలు. 1936లో వాల్టర్ కౌఫ్మాన్ స్వరపరిచిన శివరంజని రాగ వైలన్ నాద తరంగిణి ఇది. అమ్మదనంలోని కమ్మదనంతో జాతిని మేల్కొల్పే ఈ మాధుర్యానికి ఆకారం లేదు, అలికిడి తప్ప. ఆ అలికిడి పేరే ఆకాశవాణి. అఖిల భారత స్థాయి ఆకాశవాణికి ఇప్పుడు 90 సంవత్సరాలు. మంది మంది ఏకమయ్యే వందే మాతర గాన ఉత్సాహాలు

క్రితం బంకించంద్ర చటోపాధ్యాయ ఆనందమఠ్ బెంగాలీ నవలలో రాసిన సంస్కృత గీతం వందే మాతరం. దేశమాతకు జన్మభూమికి నమస్సులు అర్పించడమే ఆకాశవాణి ప్రతి ఉదయము పలికే తొలి మాట వందే మాతరం. ఈ 2026 మార్చి 26 తేదీ నుండి 6 చరణాల పూర్తి పాఠంతో భారతమాత 2 చరణాలకు పాటగా ప్రణమిల్లుతున్న దేశభక్తి బాణి 90 శరత్తుల ఆకాశవాణి. శివరంజని రాగ సంకేతం, జనవందన సంగీత వందే మాతరం.

జనరంజనం శివరంజనం కలగలిసిన ఈనాటి రేడియో ధార్మికతకు భారతదేశంలో తొలిసడి సవ్వళ్ళు ఊపిరులూదిన ఏడాది 1923.

అవును, అణువణువు కరిగించే ఆ అమృతవాహిని. ప్రైవేట్ రేడియో క్లబ్ వారు బొంబాయిలో జూన్ నెలలో ప్రసారాన్ని ప్రారంభిస్తే అనంతరం బొంబాయి, కలకత్తాలలో ఈ ధ్వని ప్రయాణం ఆరంభమైన తేదీ అధికారికంగా 1927 జూలై 23 ప్రారంభించినది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. 1935 లయనెల్ ఫీల్డెన్ కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియాగా నియమితులయ్యారు. ద ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా పిలువబడే ప్రసార వ్యవస్థ 1936 జనవరి నుండి ఆల్ ఇండియా రేడియోగా స్వర రూపాంతరం చెందింది. 1946 సెప్టెంబర్ 10 సమాచార ప్రసార విభాగం పరిధిలో చేరిన ఆల్ ఇండియా రేడియో ఆనాటికి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, తిరుచి, లక్నోల్లో 6 స్టేషన్లుగా గొంతు సవరించుకుంటూ ధ్వని ప్రపంచాన విజ్ఞాన వినోద మహాప్రభంజనమై, తానే జనమై జగమై, జగజ్జన ప్రాణ సమానమై ప్రాభవమై 1957 తీర్మానమైన 1958 ఆకాశవాణిగా ఆవిర్భవించింది. బహుజన హితాయ, బహుజన శ్రుతాయ నినాదంతో మైసూర్కి చెందిన మనస్తత్వ శాస్త్రాచార్యులు డాక్టర్ ఎంవి గోపాలస్వామి గారు తన నివాసంలో నెలకొల్పుకున్న విద్యాప్రసారాల 30 వాట్ల ప్రయోగాత్మక ప్రసార వ్యవస్థకు పెట్టుకున్న పేరు ఆకాశవాణి. అదే ఆ మీదట ప్రయోజనాత్మక జాతీయ ప్రసార వ్యవస్థగా పేరునుకొని ప్రతిష్టాత్మకంగా సువ్యవస్థితమైన ఆకాశవాణి.

అలా సన్న సన్న నాదాలతో హాయి హాయిగా ఎక్కడెక్కడి గుప్పెడు గుండెల చప్పుడుంటే అప్పటికప్పుడు అప్పుడే ఎప్పటికీ మరపురాని విధాన

అలా సమాచారం, విద్య, విజ్ఞానం కలిసిమెలిసి పంచే వినోదం. వినోదం అంటే మాట సవ్వడై మన మనసుల్లో సందడవుతుంది. అది రేడియోలకే చెల్లు. మరి రేడియో అనగానే ఎన్నెన్ని ఊసులు, ఎన్నెన్ని బాసలు, ఎన్నెన్ని మంగళధ్వానాలు ఎదలు ఎదుట మలయ మారుతంలా.

ఆ గాలి తెమ్మెరల్లో ఆ గాలి తెమ్మెరల నుంచి వచ్చే సన్నని నాదం జనామోదం ఎక్కడెక్కడి వారికి చేరాలి కదా. అందుకే ఆ పరంపరలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాలన్నింట 215 పైగా ఆకాశవాణి కేంద్రాలు, 337 మించి ప్రసార కేంద్రాలు నెలకొన్నప్పటికీ కొంతకాలం క్రితం వరకు ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో లేని స్వాభావికమైన ప్రాకృతిక నిరోధాల అంతరాయ ప్రాంతాలలో

ఆకాశవాణి ఇక్కడ ఎక్కడు అందుకోవాలని ఆశపడే శ్రోతల వీణులు ఎదలు అక్కడెక్కడు.

ఆ కోకిల కిలకిలలు, చిగురాకుల గలగలలు, ఎక్కడెక్కడో తారకల మిలమిలలు, అలాంటి ప్రాణాల విలవిలలను నిరాటంక ప్రసార జీవనది ప్రవాహాలుగా గలగలల శబ్ద చరులుగా అందిస్తూ దేశవ్యాప్తంగా 54 షార్ట్వేవ్ కేంద్రాలు, అత్యధికమైన ఎఫ్ఎం కేంద్రాలతో అధిక సంఖ్యాక ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు విజ్ఞాన వినోదాలను అందిస్తున్నాయి.

ఒకప్పుడు కార్యక్రమాలు, వార్తలు, సంగీతాలు, నాటకాలు ఎక్కడి ఒక్కడే వేదికల మీద ఉన్నప్పుడు వాటన్నిటికీ నివేదికగా ఆవిర్భవించిన రేడియో ఆకాశవాణిగా మారాక ఆ మౌనాన్ని ఛేదిస్తూ తొలినాళ్ల నుండి ఎన్ని టేపులు, ఎన్ని కాంపాక్ట్ డిస్కులు, గ్రామ్ఫోన్లు, రికార్డులు వీటన్నిటి నుండి ఈరోజు కంప్యూటర్లోకి మనం లఘు శబ్ద మంజూషికలుగా మార్చుకొని వాటి నుంచి శబ్దాన్ని, ధ్వనిని ఉత్పాదన చేసి నియంత్రణ కక్ష నుండి వాయుతరంగాలతోటి అలా అలా పంపిస్తే అది వాయుతరంగం కాదు,

అదదీరడానికి ఆయుఃప్రమాణ తరంగ దైర్ఘ్యం అని శ్రోతలంతా కూడా ఆనందించి ఏ కార్యక్రమం అయినా సరే ఆయా వేళకు ఆయా అంశాలను జాతీయ స్థాయిలో రేడియో అన్నది మన జీవన శైలిలో భాగమయ్యేలాగా ఉమ్మడి కృషితోటి సమ్మతంగా సమ్మోహనంగా సమ్మేళనంగా పంపిస్తూ ఉంటే ఎంత వేగవంతమైన జీవితమైనా అంతో ఇంతో ఎంతో కొంత ఎక్కడో అక్కడో ఇక్కడో ఆకాశవాణిని ఏదో ఓ సమయం రసమయం కావాలని కోరుకొని వారంటూ ఉంటారా? ఏ శ్రోతైనా ఏ కోశాన అయినా ఏ దేశాన అయినా న్యూస్ ఆన్ ఏ యాప్ వంటి ఆధునిక సాంకేతిక ప్రగతితో ఆకాశవాణిని అడిగేది ఒక్కటే ఒక్క మాట. ఉదయకాలంలో ఆకాశవాణి ఆరంభమయ్యే సమయానికి అలాగ కూర్చొని ఇదిగో ఇలా

0: కాదటే.
1: పలుకు ఉలుకు, చెడుకు చెణుకు, తడుకు బిడుకు, ఇంపు సొంపు పెంపు, ప్రతి కార్యక్రమంలో ఒక ఒంపు. అది ఆకాశవాణి అమృతధారల ఒంపు. ఆరంభం నుండి నేటి వరకు, తెల్లారింది మొదలు పొద్దు వాటారే వరకు, కొన్ని ప్రసారవాహికలైతే 24 గంటలు, దేశభక్తి, దైవభక్తి, వ్యవసాయ, సామాజిక, ధార్మిక, కార్మిక, యువక, శాస్త్రీయ, లలిత, జానపద, విభిన్న రూప కళా స్వరాలను, స్వరూపాలను ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో హాయిగా, తీయగా, చింతనాత్మకంగా సంతరింపజేస్తూ ఉంటే, జనగిరులను కదిలించడమే కాదు, నగరి జనాన్నే కాదు, గిరులలోని ప్రజను కూడా చైతన్యవంతం చేస్తూ,

ఇలా ఎన్నెన్ని అనుభవాల మాలికలు, ఎన్ని కార్యక్రమాల తేనె డోలికలు, ఎన్నోటి మైలురాళ్ళు, ఎన్నెన్నో కలల పొదరిళ్ళు, అన్నింట ఆ ఆశల పావురాళ్ళు. ఆ భావనలు దీవెనలై శ్రోతల నుండి

ఈ శబ్ద జగత్తుకి అందుతూ ఉంటే ప్రతి శ్రోత, ప్రతి రసజ్ఞుడి నోట, భావనలో, భవితలో, వర్తమానంలో, హృదయ సంకీర్తనంలో ఒక్కటే పాట.

ఇంతింత అనరాని ఈ పులకింత. అదే నేటి జూన్ నెల 8వ తేదీ 90 ఏళ్ల ఆకాశవాణి పాలపుంత. ఇంత అనుభూతి భావస్రవంతి ఆకాశవాణి ప్రసారం చేస్తున్నది ఎవరికోసం, ఎందుకోసం, ఏమిటి ఈ అమృత కలశం వెనకున్న పరమార్థం అంటే దేవుళ్ల కోసం. ఏ దేవుళ్ళు? శ్రోతలే ఆకాశవాణికి దేవుళ్ళు. ఆ అనుభూతి ప్రీతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గ్రహించుకుంటూ మరిన్ని మరింత మధురమైన కార్యక్రమాలు చేయడానికి ఈ 90 ఏళ్ల సందర్భంగా సంతోష మంగళప్రద కామనలతో ఆకాశవాణి శుభాకాంక్షలందించే శ్రోతల బాణి వెరసి

ఆ గుడి గంటల నాదంలో ఏ వేసవి రాత్రో డాబా మీద చేరి అల్లుకున్న జూకామల్లె తీగల్లోంచి కవి తిలక్ చెప్పినట్లు నక్షత్రాల మెరుపుల్ని జాబిల్లి వెలుగుల్ని అలా అలా చూస్తూ ఉంటే పక్కన ఒక బుజ్జి చిన్ని రేడియో ఒకప్పుడు, ఇప్పుడు మన చరవాణిలోనే ఆ స్వరబాణి వినబడుతూ ఉంటే బాణీలు ఎన్నైనా వాణి ఒకటే. ఆ వాణి మీటే వీణలు చక్కని జాబిల్లిలో కూడా ఆనందాలని ఆకర్షణ శ్రేణిని మనం ఆస్వాదిస్తూ

ఈ వసంతాల సంతసాల వేళ. ఆకాశవాణి ఆరంభ వికాస పరిణామ దశలను, ఆశయాల ఔన్నత్యాల ఆలోచన, సంగీతం కానివ్వండి, సంభాషణ రానివ్వండి, నాటక రూపక కథానికల సుధాస్రవంతులు అవనివ్వండి, ఆ శబ్ద సౌందర్య లహరిని, సౌందర్య ధునిని తరంగాలుగా మార్చే తతంగాన్ని సర్వసమర్థంగా స్వరపరమార్థంగా అమర్చే కార్యక్రమ నిర్వాహక సిబ్బంది, పరిపాలన విభాగం, ఆ మాటలకు పాటలకు మీటల ద్వారా గాలిబాట ఏర్పరుస్తున్న సాంకేతిక విభాగం నేర్పరిదనం సమ్మేళనల రూపమే ఆ జాబిలి పున్నమి, మన చెవులు చేసుకున్న పుణ్యం, కలిసి ఆకాశవాణి.

జాబిల్లి పలుకుల, తారకల కులుకుల అన్నీ కలగలిపి జాతీయ స్థాయిలో ప్రతిలేని, ప్రతిధ్వని రాని ప్రత్యేక బాణిలో 90 ఏళ్ళుగా కొనసాగుతున్న, కొనలీనుతున్న, సొనలు జాలువారుతున్న ఆకాశవాణి వేడుకలు మన విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ఆరంభ సంరంభంతో మే నెల 15 సాయంత్రం విశాఖ స్థానిక కళాభారతిలో అలనాటి మధుర భావగీతాలతో దానికి ముందు సభాస్థారుల అతిథుల విశేష స్పందనలతో సాగిన వైనం ప్రత్యక్ష సాక్షులైన శ్రోతలందరికో విదితమే. ఆ పరంపర సాగుతూ సాగుతూ గగనవాణివే అంటే గగనం ఆకాశం, వాణి ఇదే, నిధే ఆకాశవాణి సన్నిధే.

ఆ గగనవాణి మేటి రాగాల కోట నాటి నాదాల బాట తొంభై వసంతాల ఆకాశవాణి శతగానం శతవచనం శతాధిక యోజన భవతిగా శ్రోతల దేవుళ్ళ దీవెనలందుకుంటూ శతమానం భవతిగా సాగుతున్న ఈ ప్రయాణం ఉన్నత ఉత్తమ విలువలకు ప్రమాణం. అందుకే 90 ఏళ్ల ఆకాశవాణి వేడుకల ఈరోజు భలే మంచి రోజు కాదు మరి.

మేటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 వసంతాల ఆకాశవాణి. వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. సమయం 12:30 కావస్తోంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను

0: నిర్మించామని గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ధి కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది.

0: అలాగే నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో రుతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాల గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో భాగంగా స్వర్ణకారుల స్థితిగతులు, వారి తీరుతెన్నుల గురించి స్వర్ణకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ స్వర్ణకారుల సంక్షేమానికి వారు సంఘం నుంచి తీసుకుంటున్న విషయాలు, తరువాత ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, వారి స్థితిగతుల గురించి ఇత్యాది విషయాలన్నీ మనం వేణుమాధవ్ గారితో మాటామంతిలో భాగంగా మనం తెలుసుకుందాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
2: నమస్కారం సార్.
1: అసలు మీరు స్వర్ణకారుల సంఘం పెట్టే కంటే ముందు స్వర్ణకారుల స్థితిగతుల గురించి, అంటే వారి కుటుంబ జీవన విధానం, బంగారం పనే కాకుండా ఇతర పనుల్లో కూడా, వారి వ్యాపారాల్లో కూడా కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా.
2: అవునండి.
1: ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులు అంటే అందరూ స్వర్ణకారులుగా ఉండరు కదా, అంటే బంగారం పని మీద ఆధారపడిన కుటుంబాలు, వారికి మీరు చేస్తున్న సేవల గురించి మీ మాటల్లో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దాదాపు 152 స్థానిక జిల్లా సంఘాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో 1,62,000 కుటుంబాలు, అంటే ఇంటూ 5 వేసుకుంటే దాదాపు 8 లక్షల మంది ఆధారపడిన ఈ రంగం, మరి స్వర్ణకారులు చేసేటువంటి అనేక రకాలైన సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన భారతదేశంలో మనకు సంబంధించిన ఈ స్వర్ణ వృత్తి అనేది ఎంతో విలువ గలది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2015 నుంచి ముద్రా లోన్లు ఏవైతే తీసుకొని వచ్చారో దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు దీనికి ఇప్పటికే వేచించడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా స్వర్ణకారుల కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 27 పట్టణాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటగా, తర్వాత ఇండియన్ బ్యాంకు ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్రా

0: కిషోర్ యోజన అనే పథకం ద్వారా మేము 5,000 కుటుంబాలకి 100 గ్రాములు బంగారం బిస్కెట్టు పని చేసుకోవడానికి ముడి బంగారంగా లోన్లుగా ఇప్పించడం జరిగింది. అంటే ఇది కూడా రేటు 3.5 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి లోన్లు. వీటి వల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే 97.5% ఈఎంఐలు మంచిగా చెల్లిస్తున్నటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం.
1: అంటే ఇప్పుడు మీరు ముద్రా యోజన ద్వారా 100 గ్రాముల బిస్కెట్ బంగారం తీసుకుని ఇంటి దగ్గర నుంచే వారు నగలుగా తయారు చేసి అమ్ముకోవడం,
0: అంటే కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత స్వర్ణకారుడికి ఎంతో కొంత ఎంటర్ప్రైజెస్గా తయారు కావడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంది. ఈ పెట్టుబడి అవసరం ఉన్నట్టు దాన్ని మేము గుర్తించి దీన్ని క్షేత్రస్థాయిలో చైతన్యవంతం చేసి యూనియన్లు ఇప్పించి యూనియన్లే కట్టించే విధంగా ప్రోత్సాహం చేశాం.
1: మీది రిజిస్టర్డ్ సంఘం అండి?
0: అవునండి, మాది రిజిస్టర్డ్ సంఘం. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి రిజిస్ట్రేషన్ ఉంది.
1: వేణుమాధవ్ గారు, ఇంతకుముందు మీరు దాదాపు 5,000 మందికి ముద్రా లోన్లు ఇప్పించామన్నారు కదా, ఇప్పుడు లోన్లు ఇప్పించడంలో మీ పాత్ర ఏమిటి?
0: అంటే లోన్లు ఇప్పించడంలో పాత్ర ఏమిటంటే చైతన్యవంతం చేయడం, స్థానికంగా ఉన్న సంఘాలని ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఆ నామ్స్ ఏదైతే బ్యాంకర్స్ నామ్స్ ఉంటాయో లోకల్కి అటాచ్మెంట్ చేసి యూనియన్ చైతన్యం చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. మనం చేయాల్సింది లీడర్షిప్లో ఫస్ట్ ఎవరినైనా అవేర్నెస్ చేయాలి. అవేర్నెస్ చేసి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి పథకాలని వాళ్ళకి కనెక్టింగ్ చేసే క్రమంలో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలి సంఘాలకి. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాగా ఈఎంఐలు కట్టేవాళ్ళని బ్యాంకుకి అటాచ్ చేసి బ్యాంకులో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి అటాచ్ చేయడమే యూనియన్గా నా యొక్క పాత్ర. ఈఎంఐలు కట్టించడం అన్నీ కూడా ఎవరికి వాళ్ళు దాదాపు వాళ్లే స్వతహాగా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. చైతన్యవంతమై ఉన్నారు. 3-4% ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది బంగారం అనేది మాట మీద నడిచేటువంటి వ్యాపారం కాబట్టి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు దాంట్లో. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది సరైందా కాదా అనేది కూడా సంఘం యొక్క పెద్దల్ని కూర్చోబెట్టి మానిటరింగ్ చేసి ఆ మానిటరింగ్లో కూడా జెన్యూనిటీ అంటే వాస్తవానికి దగ్గరగా సంఘాలని నడపడమే ఇవాళ పెట్టుబడి లేకుండా వృత్తి లేదు. ఈ వృత్తిని కాపాడుకోవాలంటే పెట్టుబడిని రోజువారు వడ్డీలు, వారాల వడ్డీలు, నెల వడ్డీలు, ఈ ఫలానా ఫలానా పేర్లతోటి మనకు వచ్చేటువంటి చేతి గుర్తుదారుల ఆదాయాన్ని తినేసేటువంటి పరిస్థితిని మాయం చేసే ప్రక్రియ ముద్రా లోన్లు. వీటి ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు వాటికి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడంలో ముందుకు వెళతారని, సక్సెస్ అవుతారని. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లబ్ధిదారులుగా కంటే ట్యాక్స్ పేయర్లుగా మారాలంటే తప్పనిసరిగా కొన్ని ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేది, అంటే లబ్ధిదారుడుగా ఉండేదానికంటే నెక్స్ట్ లెవెల్కి తప్పనిసరిగా అభివృద్ధిలోకి రావాలి, ఇతను ట్యాక్స్ కట్టే ట్యాక్స్ వల్ల ఇంకో 10 కుటుంబాలు బతికేలాగా రావాలనే దూరదృష్టితో నేను ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలు కమిట్మెంట్ మీద పనిచేస్తా ఉన్నా.
1: బాగుందండి మీ ప్రయత్నం. అయితే ఇప్పుడు గత కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ప్రతి ఊళ్ళోనూ స్వర్ణకారుల కుటుంబం ఉంటుంది. ఆ ఊళ్ళో చిన్నపిల్లలకు చెవుదిద్దులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ కార్యక్రమాల వరకు వారు లేకుండా జరిగే కార్యక్రమాలు ఉండవు. కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు వారి వృత్తిపరంగా కానీ లేదా వారి పిల్లలు ఆ వృత్తిని వదిలేయడం వల్ల కానీ లేకపోతే వారి పిల్లలు చదువుకుని ఆ బ్యాంకుల్లో అప్రైజర్గానో లేకుంటే పెద్ద పెద్ద షాపుల్లో సేల్స్ మ్యాన్గానో వెళ్ళిపోవడం జరుగుతుంది. సాంప్రదాయంగా చేస్తున్న వృత్తులు వదిలేస్తున్నారు చాలామంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు?
0: సాంప్రదాయ వృత్తి వదిలేయడం అనేది ఆఫ్టర్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ తర్వాత అనేక వృత్తులు మారిపోయినాయి. ఈ మారిపోయే ప్రక్రియలో చదువుకున్నంత మాత్రాన బంగారం పని మళ్ళీ చేయకూడదని ఏం లేదు. చదువుకున్న తర్వాత కూడా దీన్ని మరో స్థాయిలో పెంచుకొని ముందుకు వెళ్లే విధంగా ఏ వృత్తి అయినా సరే చూసుకోండి.
1: అవును,
0: మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఇదివరకు మన చిన్నప్పుడు ఒక సోడా బండి ఉండేది. ఆ సోడా బండికి నిమ్మకాయ సోడా, సుగంధ సోడా రెండే ఆప్షన్స్. కానీ ఈ రోజున ప్రపంచీకరణ మారిన తర్వాత సోడా బండి తానంతర తాను రూపురేఖలు మార్చుకుంది. అది 2-వీలర్ బండి అయింది, దాని వెనక ఐస్ పెట్టి అయింది, 5 రకాల సబ్జాలు, సుగంధలు, అయి మొత్తం 8 రకాలైనటువంటి సోడాలను అందిస్తూ దాని ఆదాయం 200 దగ్గర నుంచి రోజుకు 2,000 చేరింది. అంటే ప్రపంచీకరణ మారుతున్న క్రమంలో మన వాళ్ళను కూడా మనం చైతన్యం చేసుకోవాలి. వృత్తి మానేస్తున్నారు అనే దానికంటే కూడా వృత్తిలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో పెట్టుబడి లేక వెళ్ళిపోతూ ఉన్నారు, కొంతమంది నిరాధారణకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా మనం ఈ ప్రపంచీకరణ తర్వాత తప్పనిసరిగా మనం మార్చుకొని ముందుకు వెళితేనే సక్సెస్ ఉంటుంది. తప్పితే మహిళలు ఉన్నంతకాలం బంగారు పనికి డోకానే లేదు స్వర్ణకారులకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా మనం వింటా ఉన్నాం, కొంతమంది అకౌంటబిలిటీ అంటే బంగారం ఎవ్వరూ లెక్కలు చెప్పరు. ఎందుకంటే బంగారం అనేది ఆడవాళ్ల యొక్క ఆస్తి, సెక్యూరిటీ జోన్. ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయాల ప్రకారం బంగారం అనేది ఆడపిల్ల ఆస్తి. ఆ ఆస్తులకి ఎవ్వరూ బయటకు తీసి లెక్కలు చెప్పరు ఎంతున్నా సరే.

0: అందుకని మోడల్ మారుతూనే ఉంటుంది. ఈ బంగారం మూడు రకాలకు పనికి వస్తూ ఉంటుంది.
1: ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి కదా. ఇంతకుముందు అంటే మనకు ఆచార్య గారికి ఇస్తే ఇప్పుడు బంగారం, ఇప్పుడు ఈ రోజు ఇస్తే మనవరాలు పుట్టిందనో లేకపోతే పెళ్ళి ఉందనో లేకుంటే పాప ఫంక్షన్ ఉందనో ఇస్తే ఆచార్య గారు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుని వెళ్ళి అమ్మ ఇది పాత బంగారం కొత్త బంగారం చేసాం లేకపోతే అవి చేసాం. ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో కొత్త కొత్త మెషినరీస్ వచ్చేసిన తర్వాత రకరకాల డిజైన్లు వచ్చిన తర్వాత ప్రారంభంలో చెప్పిన 100 గ్రాముల బంగారం తీసుకుని వాళ్ళు ఊళ్ళో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారా?
0: ఇంకా ఇది క్షేత్రస్థాయిలోకి ఇంకా వెళ్ళాలి. దీన్ని ఒక క్రమశిక్షణగా ఒక చైన్ సిస్టమ్గా మార్పుకు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున ప్రతి రంగాన్ని, మా కార్మిక రంగమే కాదు, సొనకారులు ఒక్కళ్ళే కాదు, ప్రతి రంగం స్ట్రీమ్లో ఇచ్చేస్తూ ఉంది. ఇవాళ ప్రతిది కూడా ఏ రంగం ఎంత మటుకు నిజాయితీగా పనిచేస్తే మార్పులు చెంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారనే విషయం మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మంచివైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాల్లో మా స్వర్ణకారులకు కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు కొన్ని కష్టతరమైన అందుట్లో పెట్టారు. వాటిని మార్పు తీసుకురావాలని చెప్పి మేము పిఎంఓకి రాయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అంటే 20 లక్షల రూపాయల మటుకు ఎటువంటి హామీ లేకుండా CGTMSE అనే ఒక పథకం, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి కట్టి ఆ లోన్ తీసుకొని అతను డెవలప్ అవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈ ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానమంత్రి శిశు యోజన అంటే 50,000 మటుకు ఇస్తూ ఉంది, కిషోర్ యోజన అంటే 5 లక్షల మటుకు ఇస్తూ ఉంది, తరుణ్ యోజన అంటే 10 లక్షల నుంచి 20 లక్షల మటుకు ఇస్తూ ఉంది. ఈ ఇచ్చేంటి క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొని ఈ కార్మిక వర్గానికి గనక మరింత సేవలు చేయడానికి వస్తే గనక తప్పనిసరిగా మా కార్మికులకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే పక్క పక్కన ఇంటి వాళ్ళు, అన్నయ్య గారు నాకు మనవరాలు పుట్టింది మురుగులు కావాలంటే వాళ్ళ 6 గ్రాములు మురుగులు చేయాలంటే 90,000 రూపాయలు డబ్బులు కావాలి, వాళ్ళకు వచ్చేది నెలకు 30,000 శాలరీ, 15,000 ఇంటి ఖర్చులు కావాలి అంటే నెల నెల 15,000 ఇచ్చి 6 నెలలు ఆ డబ్బులు ఇచ్చి మురుగులు ముందు చేపించుకొని వెళ్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సొన్నకారుడి దగ్గర కూడా ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థ 6 నుంచి 12% సొన్నకారుడి దగ్గర ఎటువంటిదైనా తరుగు మజూరీ సంబంధించినటువంటి అవుతాయి. కానీ కార్పొరేట్ వ్యవస్థకు మారిపోయిన తర్వాత ఆ తలతలలాడే మెరుపులు మొత్తం అన్నీ కూడా ఈ భారంగా వినియోగదారుడి మీద పడాల్సిందే. అది 12% నుంచి 22% అది కంపల్సరీ ఎల్లుద్దని, దానివల్ల వినియోగదారుడు నష్టపోతాడనే చైతన్యవంత కార్యక్రమాలు చేసి ప్రపంచీకరణ మారిన తర్వాత ఏది ఎక్కడ మనం ఆపలేం, దాన్ని టర్న్ చేసుకోవడమే. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని వినియోగదారుడు నష్టపోతున్నారు, మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థ మీకు 100 డిజైన్లు ఒకేసారి చూపిస్తుంది కానీ మీ 100 రూపాయలను కాజేస్తుంది అనే విషయాన్ని నిజాన్ని మనం తీసుకొని వెళ్ళి కార్మికవర్గానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘంలోని 8 లక్షల మంది సభ్యులు కూడా మేమందరం భావిస్తూ ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మా ప్రణాళికలు మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము.
1: వేణుమాధవ్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఇప్పుడు హాల్ మార్కు బంగారాన్ని తీసుకుంటే మళ్ళీ తిరిగి అమ్ముకుంటే ఆ రేట్ వస్తుందని చెప్తున్నాం కదా. ఇప్పుడు హాల్ మార్క్ బంగారం మాల్స్లో కొంటేనే ఆ మార్క్ వేస్తారు, చిన్న చిన్న షాపుల్లో కొంటే, పల్లెటూరులో కొంటే, ఇప్పుడు మన దగ్గర ఆచార్య గారి దగ్గర చేయించుకుంటే ఈ హాల్ మార్క్ ఉండదు, తిరిగి అమ్ముకుంటే ఆ రేట్ రాదనే అపోహ ఉంది, దాని గురించి చెప్పండి మీరు.
0: పాత బంగారం మంచిది అనేవాళ్ళు, అప్పుడు ఏ హాల్ మార్కులు ఉన్నాయండి? పాత బంగారం మంచిది, మా బంగారం పాత బంగారం మంచిది అనేవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు. ఏ నమ్మకం మీద నడిచేదే బంగారం వ్యాపారం. హాల్ మార్క్ వచ్చిన తర్వాత సరే మంచిదే కాదనట్లా. కానీ ఈ హాల్ మార్క్ విషయంలో చిన్ని స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా ఈ రోజు 916 హాల్ మార్క్ వేసి తీసుకొని వస్తున్నాం. అదే నేను చెప్పింది, ప్రపంచీకరణ మార్పుల తర్వాత మా రంగం ఇప్పటికీ 3 సార్లు అనేక రకాల ఇబ్బందులకు గురైంది. నోట్ల రద్దప్పుడు కానివ్వండి, కరోనా అప్పుడు కానివ్వండి. కరోనా అప్పుడైతే ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో స్వర్ణకార కుటుంబాలకి నేను కొంత ధైర్యం చెప్పాలని చెప్పి ఈ హాల్ మార్క్ విషయం HOD అని ఇప్పుడు కొత్తగా వస్తుంది.
1: HOD అంటే ఏంటండి?
0: అంటే ఇది హాల్ మార్కుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, కఠినమైనటువంటి ఒక కోడ్. ఈ కోడ్కు సంబంధించింది ఏ రోజైతే ఏ జ్యువెలరీ షాపుల్లో కొన్నారో దీనికి సంబంధించినటువంటి ID, వాళ్ళది ఆ నెంబర్ కొట్టంగానే ఎక్కడ చేపించారు, ఎంతకు చేపించారు అనేది మొత్తం డీటెయిల్స్ అది వస్తూ ఉంది.
1: దాని డేటా
0: వస్తూ ఉంది ఎక్కడ షాపులో కొన్నదని. ఈ డేటా కూడా పక్కదారి పట్టకుండా, అంటే కొంతమంది అత్యాస పనులు చేసేటువంటి ఒకళ్ళిద్దరు చేసేటువంటిది కూడా ఆ రంగాల్లో మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని కఠినతరం చేశారు. ఈ రోజున షోరూముల్లో కూడా ఈ HOD లేకుండా అమ్మితే దానికి కఠినమైన శిక్షలు వేసి ఇప్పుడు దానికి సంబంధించిన BSI సంబంధించినటువంటి అన్ని నిబంధనలు మార్చి ఈ రోజున ఆ షాపుల్లోకి వెళ్ళి ఇదివరకు ఎట్లా పడితే అట్లా షాపులో ఉండేది, ఇప్పుడు HOD లేకుండా అమ్మితే దాని మీద కేసు, పెనాల్టీ, మళ్ళీ జైలు శిక్ష, ఈ రకమైనటువంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టి మేము

0: ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ప్రశాంతంగా ఇదివరకటిలాగా టంకం అనే మిశ్రమంతో కలిపి మనం జాయింట్ చేసేవాళ్ళం. ఇది రాగి, వెండి, బంగారం మూడు రకాలుగా కలిపి ఆ మిక్సింగ్ని జాయింట్ల దగ్గర మనం జాయింట్ చేసి వస్తువు తయారు చేసేవాళ్ళం. ఇవాళ కేడిఎం అనే వచ్చేసింది. ఈ కేడిఎం అనేది ఏమైందంటే బరువు ఉంటుంది కానీ అది వేడి చేసిన తర్వాత కేడిఎం ఎగిరిపోయి ఓన్లీ బంగారం మాత్రమే జాయింట్ అవుతుంది.
1: ఓకే,
0: దీనివల్ల కేడిఎంతో పనులు చేయడం వల్ల ఇదివరకు చేసిన రాగి వెండితో ఇబ్బంది ఉండేది కానీ కార్మికులకి ఈ కేడిఎం వల్ల శ్వాసకోశ సంబంధించినటువంటివి ఇబ్బందులు, క్యాన్సర్ కారకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ వ్యాపారంలో పడిన వాళ్ళం ఏది కూడా మానడానికి అవకాశం లేదు. మార్పుల్ని స్వాగతిస్తూనే డెవలప్మెంట్ కోసం అడుగులు వేసుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న ఊరి వాళ్ళు కూడా ఈ రోజున హాల్ మార్క్ వేసి మాత్రమే కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇంకా మరిన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మేము వాళ్ళని మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం.
1: కేడిఎం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి, దానికి సంబంధించిన ఆరోగ్య భద్రతా విషయాల్లో మీ ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయం అందుతుంది?
0: వస్తువు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అది ఉపయోగించవలసిందే. కానీ కొంతమందికి 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, కొంతమందికి అయితే 35, 40 ఇలా ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పనిని చేసే బట్టి ఇదివరకు మనం బొగ్గులు కుంపటి ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు గ్యాస్గా మారిపోయింది అది. ఇప్పుడు వీటిల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు మమ్మల్ని. చేపల వేటకు వెళ్ళేవాళ్ళు సముద్రం భయం ఉంది, కళ్ళు గీత కార్మికుడికి చెట్టెక్కితే కింద పడే భయం ఉంది, గొర్రెల పెంపకందారులకు వాళ్ళకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు పాములు అయి ఈ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, మీకు ఏం ప్రమాదాలు ఉన్నాయి అని మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మేము స్పష్టంగా చెప్పాము, ప్రజలు అందంగా అలంకరించుకునేటువంటి ఈ నగల తయారీలో స్వర్ణకార్మికుడి జీవితం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అందరికంటే ముందుగానే చనిపోవాల్సిన పరిస్థితి ఈ రకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు కానీ ఈ కానీ రావడానికి మా కేడిఎం ఇటువంటి వాటి వల్ల మాకు జరుగుతూ ఉంది, మమ్మల్ని కూడా కార్మిక శాఖలో తీసుకోండి అని చెప్పి మేము ఆ రోజున అడిగితే తప్పనిసరిగా అని చెప్పి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మళ్ళీ మేము ఇచ్చినటువంటి లెటర్ ఆధారంగా జాతీయ స్థాయిలో మా అఖిల భారత సన్నకార సంఘం వాళ్ళు అందరూ కూడా కలిపి కూర్చొని మాకు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. మమ్మల్ని కూడా కార్మిక శాఖలో జాయిన్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్ చేర్చే విధంగా ఆర్టిజన్ కార్డులు ఇవ్వడం,
1: ఓకే,
0: ఆర్టిజన్ కార్డుల ద్వారా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం, ఈ ఆర్టిజన్ కార్డులు ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్స్లో కూడా ప్రయారిటీ ఇవ్వడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇంకా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల డెవలప్మెంట్ కార్పొరేషన్ అనౌన్స్ చేపించారు, దానికి సంబంధించిన విధి విధానాలు మరి బోర్డు విధులు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా త్వరలో చేస్తే మాకున్నటువంటి పరిస్థితుల్లో స్వర్ణ కార్మికుడికి 100 గ్రాముల బంగారం బిస్కెట్టు సొంతంగా ఉండి పని చేసుకునేటట్టు ఉంటేనే అభివృద్ధి ఉంది కానీ లేదా ఈ కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార కార్మికుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు, ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ముందుకెళ్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే కొన్ని కార్యక్రమాలను అడాప్ట్ చేసుకొని అనుసంధానం చేసుకొని ముందుకు వెళితే మా జీవితాలు స్వర్ణకారు పేరులోనే స్వర్ణం కాదు, స్వర్ణకార కుటుంబాల్లో కూడా స్వర్ణమయం ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: అయితే చివరిగా ఇప్పుడు స్వర్ణకారులు స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు మాకు కూడా మేము స్వయం ప్రతిపత్తిగా మా ఎంటర్ప్రెన్యూర్గా కావాలంటే ప్రతి కుటుంబానికి 100 గ్రాములు బంగారం అన్నారు. దానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా కాంపోజిట్ గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?
0: మేము అడుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ప్రధానమంత్రి ముద్రా లోన్లో మేము 80 వయసుల మటుకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మాకు ఇప్పటిదాకా ఎటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ లేవు. దానికోసం మేమేం చేస్తామన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 80 వయసులు వడ్డీ చెల్లించమంటున్నాం. మాకు కూడా రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు రావాలి కదా.
1: ఇప్పుడు ఈ ముద్రా యోజన కాకుండా ఇంకా మిగతా పథకాలు ఏమి ఉన్నాయండి?
0: మిగతా పథకాలు విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాలు ఉంది, అందుట్లో 18 రకాల వృత్తులు ఉన్నాయి. 1 లక్ష రూపాయల మటుకు మాత్రమే దాని యొక్క పరిమితి, మరి 2వసారి 3 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు, అలా ఒక్కోటో స్టెప్ బై పెరిగేది ఉంది కదా. తప్పితే స్వర్ణం అనేది ఈ రోజున బాగా భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలల కాలంలో 200% పెరిగిపోయింది. 65-70 వేలు ఉండాల్సినటువంటి బంగారం 170 వేలకి వెళ్ళిపోయింది. 100 గ్రాములు బంగారం బిస్కెట్టు 7 లక్షలు ఉండేది, 17 లక్షలు అయిపోయింది.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వయంగా ఎంటర్ప్రెన్యూర్గా కాకుండా బ్యాంకులు అప్రైజర్గా పెద్ద పెద్ద మాల్స్లో సేల్స్ మ్యాన్స్గా వెళ్ళిపోయే స్వర్ణకారులకు మీరు ఇచ్చే సలహా?
0: మీరు ఏ రంగంలో ఉన్నా సరే స్వర్ణ వృత్తి అనేది ఎప్పటికీ మంచిగా ఉండేది. గోల్డ్ అప్రైజర్లా ఉండేటువంటి వాటిల్లో కూడా కొంతమంది కొన్ని కంపెనీలుగా వెళ్తున్నారు, కొన్ని చోట్ల అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ మా గోల్డ్ అప్రైజర్లు కూడా మేమేం చెప్తున్నామంటే మొన్న

0: కరోనా అప్పుడు దాదాపు 600 మంది చనిపోయారు. ఈ 600 మంది కుటుంబాలకి కనీసం ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళ తర్వాత పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ ఏమి లేకుండా బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా పలకరించకుండా తీసుకెళ్ళినాయి. అందుకని నేను ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కనీసం 20 మంది ఒక చోట పనిచేస్తుంటే అందులో ఒక్కడికే కమిషన్ బేసిక్ ఇవ్వడం, దీని గురించే మేము కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ మేము సంప్రదింపులు జరిపాం. మళ్ళీ కేంద్ర
1: మంత్రి సపరేట్ యూనియన్ ఉందండి,
0: అప్రైజర్ సపరేట్ యూనియన్ ఉందండి. ఏ బ్యాంకుకి ఆ బ్యాంక్ అప్రైజర్ ఉంది, ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ఉంది. అప్రైజర్స్కి
1: అధవాలే గారు ఏం చెప్పారు?
0: మాతో రౌండ్ టేబుల్ కూర్చున్న తర్వాత నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు, అలాగే కార్మిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి వారికి కూడా లేఖ రాసి మాకు సంబంధించిన డిమాండ్ని ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది కూడా ఒకటి ఒకటి ముందుకు వస్తాం. అప్రైజర్లు అనేది మా స్వర్ణమూర్తి నుంచి కొంత అప్గ్రేడ్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఆదాయాలు కొంతమందికి ఉన్నా కొంతమందికి లేదు. శాశ్వతమైనటువంటి డిమాండ్ మాత్రం ఆ 20 మందితో పాటుగా ఈ అప్రైజర్కి కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టు సంబంధించిన జీతం కానీ లేదా ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన జీతం కానీ
1: ఎలా డిమాండ్ చేస్తున్నారు? చాలా సంతోషం సార్. బంగారం రేటుతో పాటుగా బంగారు కార్మికుల జీవితాలు కూడా బంగారుమయం కావాలని ఆశిస్తాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మరింతవరకు స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాలు గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషి కథానిక వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. వినండి అన్వేషి కథానిక.
3: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన ఆ మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పనకు కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పన కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పించేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతే. ఇద్దరు ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి వెక్కేల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకొని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషిని రాస్తున్నాను, మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ. నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలనిపించటం లేదు. బోర్ డాడీ, బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉండదు, మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోన డాడీ. రోజు ఉదయమే మీరు ఆఫీసులకు, నేను స్కూల్కి వెళ్తాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు. నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి, హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది. భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్నా, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకు అసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు డాడీ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకు అసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యను అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారెందుకు? మన చేలో వేసిన వేరుశెనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటు ఆకులతో మంట పెట్టారు తాతయ్య.

ఆ మంట చల్లారాక తాతయ్య పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్ పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి, అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకుల్తో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్ళేవాడివట కదా, ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకొని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుంటూ కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది, మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూమ్లో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ, కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళతాం, బాబేమో స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, కానీ హోమ్లో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది, సరిగా చూడని భయపడొద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టంరా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటీ అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లను తెస్తానన్న నీ మీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలు అయితే మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్ళిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోమ్కి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోమ్ వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకొని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నాకు అసలు అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలని లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోమ్కి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న, ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నారాయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నాన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం, వీడేమో చెప్పగలిగాడు, ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని భర్త మాటలను పేరిచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్ళి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ

0: లేచింది శిల్ప.
1: మీరింతవరకు అన్వేషి కథానిక విన్నారు. సమర్పణ శ్రీ ప్రోతునూరి రవిప్రసాద్. కార్యక్రమంలో చివరిగా సంక్షేమ గీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మన్మధుడు సినిమా నుంచి వేణు సుమంగళి ఆలపించిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే, ఇంకో పక్క మా అఫీషియల్ టీమ్ అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యల పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యల పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్థిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా.
0: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో ముగ్గురు

0: అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఇంద్రమ్మ కాలనీ L1 L2, అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7,500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది.

0: చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఇంద్రమ్మకాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళ, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయలు విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ

సమాచార నిర్వహణ వ్యవస్థ APAIMS 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, కూడా వాడచ్చుగా.
3: ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: మహిళావాణి శ్రోతలందరికీ స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖ ఇతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నంబర్లకు జత చేయగలరు. మరి ఈనాటి అంశం ఏమిటి అనుకుంటున్నారా? మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు? మరి విషయం చెప్పే ముందు మీ అందరి కోసం 90 ఏళ్ల ఆకాశవాణి అనే అంశంపై శ్రీమతి ఉండవల్లి సుజాతమూర్తి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తున్నారు, వినేయండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరి అంతటి ఆకాశవాణితో నాకున్న పరిచయ భాగ్యాన్ని మీ ముందు బదిలిపరిచేటటువంటి అవకాశాన్ని కల్పించిన అధికార యంత్రాంగానికి తొలుతుగా ధన్యవాదం తెలుపుతూ, ఆకాశవాణితో ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరించగల స్థాయికి ఈరోజు ఎదిగానంటే, ఉన్నత పాఠశాల స్థాయి విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కేవలం పరిమిత సంఖ్యలో ఎంపిక చేయబడ్డ విద్యార్థిని విద్యార్థులను మాత్రమే దేశభక్తి గీతాల ఆలాపన కోసం ఆకాశవాణికి తీసుకువెళ్ళేవారు. మా సొంత సోదరి ఆకాశవాణిలో ఎన్నో ఏళ్ళు ప్రయోక్తగా పనిచేస్తున్న రోజుల్లో అమ్మ నన్ను తలుపు తోడిగా పంపిన సందర్భాల్లో 12 గంటలకు ప్రసారం ముగిసిన విధుప నైట్ ట్రాన్స్మిషన్, ప్రభుత్వ వాహనం ఆకాశవాణి వారే మమ్మల్ని జీప్లో ఇంటి వద్ద పదిలంగా సురక్షితంగా దింపేవారు. సూక్తి ముక్తావళి అని ప్రభాత వేళ నాకు ఆ ప్రత్యేక విభాగాధిపతులు తపాలా ద్వారా కాంటాక్ట్ ఫామ్స్ అందులో పంపేవారు. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను, ఎన్నో ప్రసారమయ్యాయి. ఆపై అది చింతనిగా రూపాంతరం చెందింది. నేను 8 వయసు నుండి పెంకేటికి రావడం, మా మామగారికి కూడా నా యొక్క రేడియో ప్రసారాలు ఎంతో నచ్చేవి, నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. అలాగే మా అబ్బాయి ఎన్నో విజయాల పరంపరలో భాగంగా ఒకటే మీకు సమయభావనలు చెప్తున్నాను. భారతదేశం మొత్తం మీద రోబోట్ మేకింగ్ కాంపిటీషన్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇవన్నీ కూడా యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి అని పరిచయ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో వారు ఇన్వైట్ చేసినప్పుడు ఆ ప్రత్యేక విభాగాధిపతి మేడం మా అబ్బాయి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అది బ్రాడ్కాస్ట్ అవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా నేను టీవీలో వార్త చదువుని 10 ఏళ్ల పాటు వరుసగా ప్రత్యక్ష ప్రసారం వార్తలు అందించిన దాన్ని. నా ఫీల్డ్ కాకపోయినా పాటలు పాడుతూ ఉంటాను ఇష్టం కొద్దీ. ఎలాగూ తెలుగు అనేది ఆ రక్తం నా మాతృమూర్తి గర్భం నుండి నాకు వచ్చింది. తను భాషా ప్రవీణ తెలుగు పండిత్, ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత. నేడిలా మీ ముందు సుజాతమూర్తి ఉండవెళ్ళి ఉన్నాను అంటే తను పెట్టిన భిక్ష. వైద్యశంలో కూడా సినారే గారిని చేశాను. సినారే గారి చేతుల మీదుగా నేను వ్యాఖ్యాతిగా ప్రతిభా పురస్కారం అందుకున్నాను. ఆకాశవాణి వారికి నాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశానికి కృతజ్ఞతాభివందనాలతో సుజాతమూర్తి సైనింగ్ ఆఫ్.
0: శ్రీమతి ఉండవల్లి సుజాతమూర్తి మూర్తి గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని ఎంతో చక్కని మాటలతో మనకి వివరించారు కదా. మరి మహిళావాణి కార్యక్రమంలో ఈనాటి అంశం మరొకసారి, మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు? మరి ఈ విషయాన్ని

కష్టం వచ్చినప్పుడు ఎలాంటి స్వార్థం లేకుండా ముందుకొచ్చి సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడుగా చెప్పచ్చు. ఏమంటారు? మరొక్క మాట అండి, నిజాయితీ అంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు నిర్మోహమాటంగా చెప్పి మందలించి సరైన దారి చూపించేవాడు నిజమైన శ్రేయోభిలాషి మిత్రుడు కూడా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. సూర్యకుమారి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. మీరు
0: నేను చాలా బాగున్నానండి.
1: ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే మేడం
0: తప్పకుండా.
1: జీ.
0: మరి చెప్పండి, నాటి అంశం విన్నారా?
1: విన్నానండి, స్నేహితులు గురించి.
0: అవునండి. అయ్యో, సో కాల్ కట్ అయింది. చూద్దాం మరి నెక్స్ట్ శ్రోత ఏం చెప్తారో. హలో, హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నిన్నానులే మానస కనుగొన్నానులే మానస.
0: బాగుందండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు
1: స్నేహాని కన్న మిన్నాలో కానలేదురా
0: బాగుంది
1: మేడం.
0: బాగుంది.
1: అంత సందర్భంగా పాడాను. స్నేహం అంటే ఒకరికొకరు ప్రాణం పెట్టుకోవాలి మేడం గారు.
0: అంతే కదండి
1: ఇప్పుడు
0: మరి.
1: ప్రాణం పెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, గబుక్కుని స్నేహితులని అడగకూడదండి మేడం గారు. మంచి వాళ్ళకి అడగాలి, మంచి వాళ్ళకి అడిగితే పర్వాలేదు, లేకపోతే మనం వాళ్ళ దగ్గర చులకన అయిపోతాం మేడం గారు. ఇవ్వకపోతే స్నేహానికి ప్రారంభం పెట్టాలి.
0: ఓకే.
1: నన్ను అభిమానించే వాళ్ళందరూ నా స్నేహితులే మేడం గారు. నన్ను మీరు కూడా నన్ను అభిమానిస్తారు కాబట్టి మీరు కూడా నా స్నేహితులే.
0: అయ్యో, ధన్యవాదాలండి. ఓకే సూర్యకుమారి గారు.
1: థ్యాంక్ యూ మేడం గారు. ఉంటాను,
0: కళ్యాణి గారు ఉంటానండి.
1: బాయ్ అండి.
0: హలో, హలో,
1: ఎక్కడ తొంభై వసంతాలు పూర్తి చేస్తున్న ఆకాశవాణి అందరికి శుభాకాంక్షలు. మాంత గారు
0: ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు.
1: కాకల్లవా,
0: సుమలత గారు
1: బాగున్నారా?
0: బాగున్నానండి. సందడి అంటే మీ ఇంట్లోనే ఉంది.
1: అవునవును,
0: వెనకాల మీ సందడంతా వినిపిస్తుంది.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: చెప్పండి సుమలత గారు.
1: నా స్నేహ

0: స్నేహితుడు అంటే నా భర్తేనండి. ఒక ఫ్రెండ్ గా, ఒక లవర్ గా, ఒక ఫ్రెండ్ ఏ చెయ్యాలన్నా సరే అతనితో షేర్ చేసుకుంటాను. ఆ విషయం ఏంటంటే ఫోన్ లైన్ కాల్ అయిపోయేసరికి అతను కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉందండి. లైన్ కలిసిన వరకు నాకు ఫుల్ సహకరిస్తూ ఉంటారు.
1: బాగుందండి.
0: అందువల్ల స్నేహితుడు అంటే అతనేనండి.
1: మీ ప్రతి కష్టంలో తోడుంటారనమాట భర్తగా స్నేహితుడిగా. బాగుంది.
0: ఎందుకంటే పెళ్లిలోనే చూసి ఉంటారు మీరు, 7 అడుగుల వరకు చేయి పట్టుకొని నడిపించిన.
1: అవునండి అవును.
0: ఇప్పుడు కూడా చేయి పట్టుకొని నడిపిస్తారనమాట.
1: బాగుందండి. మీ బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి సుమలత గారు. ఉంటానండి, ధన్యవాదాలు. హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం. మానస గారు
1: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వప్న గారు. ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి. మీరు?
1: నేను చాలా బాగున్నానండి.
2: ఆకాశవాణి పండుగ కదా.
1: అవునండి.
2: మీరు జాయిన్ అవ్వలేదా?
1: మేము ఉన్నామండి. మీ అందరితోనే పండుగ చేసుకుంటున్నాం. చెప్పండి స్వప్న గారు, మరి మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు?
2: నిజమైన స్నేహితులు అంటే ఏముంది అండి, ముందు మామూలుగా స్నేహం చేస్తారు, కాకపోతే మనతో పాటుగా వాళ్ళకి ఇంకో కొంతమంది యాడ్ అవుతారు కదా, అప్పుడు కొంచెం చేంజ్ వస్తుంది వాళ్ళలో. మనం వాళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. కరెక్ట్ చేస్తేనే కరెక్ట్ చేసినప్పుడు సరైన స్నేహితులు అవుతాం. అలాగే వాళ్ళని రాంగ్ రూట్ లోని తీసుకెళ్లే వాళ్ళు సరైన స్నేహితులు కాదు, మంచి స్నేహితులు కాదు.
1: తప్పుదారులు వెళ్తున్నప్పుడు మందలించాలి, చెప్పాలి. ఒకవేళ తప్పుగా అనుకున్నా ఇబ్బంది ఏం లేదు, స్నేహంలో గొడవలు మామూలే, తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళ లైఫ్ పాడవుతుంది. బాగుందండి, కరెక్టే చెప్పారు. ఓకే స్వప్న గారు, ధన్యవాదాలు. హలో.
3: హలో,
1: నమస్తే అండి.
3: నమస్తే మా నర్సగా. బాగుంటుంది.
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి. వింటుంటాం కదా, బాగుంటాం. మరి వినకపోతే బాగోండి.
1: మాకైనా అంతే, మీతో మాట్లాడితే బాగుంటాం. చెప్పండి మరి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: దేవినండి, బ్రహ్మంగా టెంపుల్ అండి.
1: దేవి గారు, చాలా రోజులైందండి మీతో మాట్లాడి. చెప్పండి.
3: గురించి చెప్పాను చూడండి, అప్పుడు
1: మాట్లాడారు
3: రావట్లేదు, లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ వస్తున్నారు, బిజీగా ఉన్నారు కదా. అదే, అన్ని అవుతున్నాయి కదా.
1: అవునండి. మా దేవి గారు చెప్పండి, మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు?
3: నిజమైన మనల్ని మనకు తోడుగా ఉండి చివరి దాకా అండర్స్టాండింగ్తో ఉండి అపార్థం చేసుకోకుండా మనం మంచిగా నడిపించిన కూడా నిజమైన స్నేహితుడు.
1: అపార్థం చేసుకున్నా మళ్ళీ అర్థం చేసుకోవాలి.
3: చేసుకుంటారు, తర్వాత
1: చేసుకుంటారు అంతే. మరి
3: కష్టకాలంలో కూడా మనకి వెన్ను తట్టి నడిపించిన కూడా స్నేహితుడు, మంచి స్నేహితుడు.
1: చాలా బాగా చెప్పారు.
3: అదే, మంచిగా ఉన్నాలే మరి, ఎప్పుడు చివరి దాకా ఉండాలి మరి స్నేహం అంటే.
1: అంతేనండి.
3: అంటే మేడం గారు, ఇది మార్నింగ్ వస్తుంది కదా లేకవాడి సండే.
1: అవునండి.
3: అది వాట్సాప్ లో కూడా, వాట్సాప్ కూడా లెటర్ రాసి పెట్టొచ్చా?
1: మెయిల్ పెట్టొచ్చండి.
3: మెయిల్ మామూలుగా లెటర్ రాసి వాట్సాప్ లో పెట్టకూడదా?
1: ఆహా, మెయిల్ కి పంపించొచ్చు. మెయిల్ పంపించొచ్చు లేదా పోస్ట్ కార్డ్ ద్వారా పంపించొచ్చు.
3: అదే, నేను ఎంతో కష్టపడి రాసి పెట్టి పెట్టమంటున్నారు కదా అని నాకు ఇంకా చాలా, అలా నాకు చాలా అభిమానం. ఆకస్మాన్ని అలా వింటానే ఉంటాను మార్నింగ్ నుంచి. ఇంకా
1: తప్పకుండా మీరు చదువుతారండి, అందరూ వింటున్నారు కదా.
3: అది స్పందించి చెప్పాలి అనిపిస్తుంది అనేసి పెట్టమంటారు కదా సారు, ఆయన అదే రాంబర్త
1: గారు
3: అనేసి పెట్టానమాట. అప్పుడు రూపాయి గారు ఆయన వచ్చారు.
1: తప్పకుండా ఇది వింటారులేండి,
3: రోజు పెట్టేస్తే బాగుందండి. అయితే ప్రాబ్లం
1: ట్రై చేద్దామండి.
3: నేను అప్పుడు మార్నింగ్ కదా పెట్టడం అవ్వట్లేదు, అప్పుడు డైరెక్ట్ గా టైం చాలట్లేదు.
1: తప్పకుండా మీ మాట, మీ మాట ఆలోచిద్దాం. ఓకే దేవి గారు, ఉంటానండి.
3: అదే శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
3: ఇలా ఎన్నో ఎన్నో జరుపుకోవాలి వసంతాలు.
1: తప్పకుండా.
3: ఓకే
1: అండి, ధన్యవాదాలు దేవి గారు.
3: నమస్తే. నమస్తే.

0: హలో,
1: హలో అండి,
0: నమస్తే అండి.
1: మానసండి.
0: అవునండి,
1: మానస గారు, నిన్న మీరు ఫుడ్ గురించి ప్రచారం చేశాక చాలా బాగుందండి.
0: ధన్యవాదాలండి.
1: నా పేరు
0: రాధిక గారు,
1: రాధిక అండి. రాధిక అండి.
0: చెప్పండి. రాధిక గారు,
1: నేను కాకినాడకి మాట్లాడుతున్నానండి.
0: రాధిక గారు, ఈనాటి అంశం విన్నారా? చెప్పండి
1: విన్నానండి, టాపిక్ కూడా విన్నాను.
0: చెప్పండి చెప్పండి.
1: మేమంటే నాకు అమ్మ లాంటి అనుబంధం స్నేహితురాలంటే మా ఆంధ్ర ఆకాశవాణి అండి. 50 సంవత్సరాల పైనే అనుభవం ఉందండి. మరి ఆకాశవాణి నన్ను వదిలే, ఆకాశవాణి నన్ను వదలదు, నేను ఆకాశవాణిని వదలనండి.
0: అయితే మీకు నిజమైన మిత్రుడు ఆకాశవాణి అంటారు.
1: అంతే, నిజ స్నేహితులు ఉన్నారు కానీ అంతకన్నా ఎక్కువ అంటే ఆంధ్ర ఆకాశవాణినండి.
0: బాగుందండి, చాలా చక్కని విషయం తెలియజేశారు. ఓకే రాధిక
1: అది
0: గారు,
1: కూడా చాలా నాకు అది గ్రేట్ అండి. ఎందుకంటే చిన్నతనంలో ఎన్నో ప్రోగ్రాంలు కూడా ఏకాంబరం కనకాంబరం అని ఇంకా రకరకాల ఏవో ప్రోగ్రాంలు ఇచ్చేవారండి. సంగీత శిక్షణ అని, తర్వాత హిందీ పాఠం, తర్వాత ఏవో రకరకాల ప్రచారం చేసేవారండి.
0: ఓకేనండి, ఓకే రాధిక గారు, ధన్యవాదాలు.
1: ఇప్పుడు అవన్నీ
0: చెప్పండి.
1: మరి లేవు
0: కానీ మరి
1: కానీ
0: నాటి అంశం గురించి మాట్లాడు. మొత్తానికి మీకు ఆకాశవాణి అంటే నిజమైన స్నేహితుడు, అంతే కదా?
1: అవునండి.
0: ఓకే ఓకేనండి, ధన్యవాదాలు. హలో
2: హలో అమ్మ, నమస్తే.
0: నమస్తే అండి. సో మనకి మహిళావాణి అనేది మహిళా శ్రోతల కోసం మాత్రమే, కాబట్టి మహిళలు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి. హలో,
3: సూర్యకుమారి నన్ను మళ్ళీ కట్ అయిపోయింది.
0: అవునండి, సూర్యకుమారి గారు చెప్పండి.
3: నిజాయితీగా ఉండాలండి, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. చిన్న చిన్న తప్పులు చేసినా సరిదిద్దాలి, కానీ వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు తప్పు చేస్తా ఉండు, మీ వెనకాతలు ఉంటాం అనే పద్ధతి ఉండకూడదు. అలాంటి వాళ్ళు స్నేహితులు కాదు. అది మంచి నిజాయితీగా ధైర్యంగా ఏదైనా చెప్పగలగాలి,
0: వాళ్ళతో ఏదైనా పంచుకోగలగాలి,
3: అంతే. నిజమైన స్నేహితులు అండి. అంతేకాని ఈ దొంగ దెబ్బలు తీసుకుంటే వెనకాతలు ఉంటా బతకడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ మంచిది కాదు. నేనైతే కట్ చేసేస్తాను అలాంటి వాళ్ళకి, అది నా పద్ధతి.
0: వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
3: ఉండాలి అంతే, నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా చెప్పగలగాలి
0: అంతే. ఓకే సూర్యకుమార్ గారు, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి.
3: నమస్తే, జై శ్రీరామ్.
0: హలో
4: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి,
4: నా పేరు తెలిసల పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి నాటి అంశం విన్నారా?
4: విన్నాను మేడం,
0: చెప్పండి.
4: స్నేహితులు కానీ మనం మనకి వచ్చినంత వాళ్ళ కష్టంలో ఉన్నారన్నప్పుడు మనం సాయం చేస్తే వాళ్ళు మనకి అభిమానంగా చూస్తారు. అదేంటంటే అప్పుడు స్నేహితులు ఏంటంటే పేర్లు పెట్టి పిలుచుకోకుండా స్నేహితులను పిలుచుకునేవారు అనమాట. అంటే స్నేహం గురించి పేర్లు కూడా పెట్టి పిలవకుండా అంత అభిమానంగా ఉండేవారు అప్పుడు.
0: మిత్రమాన్ పిలుచుకునేవారు,
4: మిత్రమాన్ పిలిచేవారు. ఇప్పుడు ఏంటంటే ఇంత పిసర్లో స్నేహం అనేది విడిపోతున్నాయి. ఏదైనా చిన్న మాట పట్టింపులు వచ్చి అలాంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళకి సాయం చేస్తే మనం మంచి వాళ్ళమే, స్నేహం చేయకపోతే వాళ్ళు అదే అదో చెడ్డవాళ్ళగా భావిస్తారు స్నేహితుడు. ఇప్పుడు
0: మరి ఈగోలు ఉండకూడదు,
4: ఈగో లేకుంటే స్నేహంగా అభిమానంగా ఉంటే మనకి మంచిదే. ఈరోజు వాళ్ళ కష్టంకి మనం ఎక్కడో తీసుకొచ్చి ఏదైనా మనకి ఏ సాయం అయినా వాళ్ళకి చేసామంటే ఆ విశ్వాసం వాళ్ళన్నది ఉంచుకోవాలి.
0: అవునండి, అవును.
4: అది ఉంచుకోరు కొంతమంది, వాళ్ళ అవసరం తీరిపోగానే మళ్ళా 10 సార్లు మరే నీ అవసరం మనం ఇచ్చాం కదరా నాకు నువ్వు ఇవ్వరా అని 10 సార్లు వాళ్ళని అడిగే ఇప్పుడు స్టేజ్ లోకి అయిపోతున్నాయి. ఇప్పుడు
0: అవునండి, అవును.
4: ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఏది అనలేము, అలాంటి స్నేహాలు అయిపోతున్నాయి ఇప్పుడు.
0: మరి అలా అలా అయిపోయింది అంతే. ఓకే పద్మావతి గారు,
4: ధన్యవాదాలు.
0: మరి ఈనాటి అంశం, మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు? హలో
5: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, వేరే ఎక్కడి నుంచి
5: మాట్లాడుతున్నాను? ఉదయం చేస్తూ వింటుంటా.

0: సాహిత్యం సంగీతం అన్ని మీరే చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి,
1: చెప్పమంటారండి
0: మన అంశం గురించి చెప్పండి.
1: మీకు అంత స్నేహితులు ఎవరు ఉంటారండి? మీరు మంచి చెప్పినా ఏమన్నా కొంచెం పొరపాట్లు జరుగుతుంటాయి, అలాంటప్పుడు కూడా ఏది కరెక్ట్ ఏది మనకి ఉపయోగిస్తుంది ఏది ఉపయోగిస్తుంది అని ఆలోచించుకొని చేసుకుంటామండి. పొరపాట్లు అన్నింటిలో ఉంటాయి కదండి.
0: అంతేనండి, మరి ఏ బంధంలోనైనా పొరపాటు అనేవి జరుగుతూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకొని అర్థం చేసుకొని వెళ్తేనే ఆ బంధం నిలబడుతుంది. అయితే ఇది కొంచెం
1: స్నేహితులండి, నాకు ఉన్న నేను ఒకసారి మా స్నేహితురాలు డబ్బులు ఇస్తుంది వస్తానంటే పుచ్చుకోలేదండి. అసలు తెలుసు ఆవిడకి భద్రాచలన్న,
0: అయ్యో
1: అయితే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అయితే మన స్నేహాన్ని ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు ఉంచుకోవాలి, డబ్బు దగ్గరికి వెళ్ళకూడదండి.
0: డబ్బు దగ్గర కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి.
1: పుచ్చుకోకూడదండి, నన్ను అడిగితే నేను అసలు పుచ్చుకోనండి.
0: అదే బెస్ట్.
1: ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈయన స్నేహితులు ఉన్నారు, అయితే బాబాయ్ వేసేటప్పుడు ఒక 1 లక్ష రూపాయలు అప్పిస్తానన్నారు, నేనే వద్దన్నాను. ఎందుకంటే వద్దిన మా తీసలేనప్పుడు వడ్డీ కూడా కట్టలేము కదండి.
0: అవునండి అవును.
1: వాళ్ళు బతిని పడారు, నేను అప్పుడు చెప్పాను ఒకటే మాట అన్నాను, నువ్వు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తావు బాబు, రేపు పొద్దున్న ఆ తీర్చకపోతే మీ అన్నయ్య మీ నాన్నగారు వాళ్ళు ఒప్పుకుంటారా, ముందు రాయించుకు రమ్మంటారు, రాసేయాలి కదా తప్పదు కదా అన్నాను. దాంతో మాట్లాడలేదండి. అంతే కదా,
0: ఏదైనా స్నేహంలో డబ్బు విషయంలో ఇబ్బందులు
1: రకంగా మాట్లాడతారండి. అది మనం వింటాం, పర్వాలేదు మనతో మంచిగా ఉంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడని మనం అనుకుంటాను అనుకోని అలా వదిలేసాం అనుకోండి, అన్నాం అనుకోండి,
0: అదేనండి
1: పొద్దున్న బాధపడేది ఎవరండి?
0: అవునండి అవును. ఏదైనా స్నేహం విషయంలో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటారు.
1: ఎవరి దగ్గర సరే మనం ఉన్నంతట్లో ఉండాలి.
0: అవునండి ఓకేనండి. అవునండి
1: అన్నమాట కుప్పకూలిపోతాం.
0: అంతేనండి అంతే. ఓకేనండి ఓకేనండి. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. హలో
2: హలో మానస.
0: నమస్తే అండి.
2: నమస్తే, నాగేశ్వరి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరి గారు ఎక్కడి నుంచి?
2: కూతురు పేరు కూడా మానసాయి.
0: అవునా? అయితే నేను బాగా గుర్తుంటాను మీకు.
2: బాగా
0: చాలా మంచి.
2: బెంగళూరు నుంచి చెప్పాలని చాలా ఉంటది, అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరం నిలబెట్టుకునే వాళ్ళు ఉండాలి. ఒక గ్లాస్ ఎరిగితే మనం ఎలా అతకలేమో, మనసు ఇరిగిపోయినా కూడా ఎవరు కలపలేరు. బిఫోర్ మ్యారేజ్ నాకు భలే మంచి ఫ్రెండ్స్ ఉండేవాడు, ఆఫ్టర్ మ్యారేజ్ కంపలో పడ్డాను నేను. నాకు స్నేహితులు అనేవాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేదు, అందరూ నాకు అన్యాయం చేశారు.
0: అయ్యో ఏం లేదులేండి, మంచి మిత్రులు దొరుకుతారు మీకు కూడా.
2: అయినా మనని ప్రోత్సహించి మనకు డబ్బులు ఇచ్చి మనకి ఆడలేని స్నేహితులు, మన ఓన్ కష్టపడి సంపాదించుకునే మనకి తృప్తి. ఒకళ్ళ సాయం కోసం ఎవరు మనం వెయిట్ చేయక్కర్లేదు. నేను మాత్రం నా పద్ధతి ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనం స్నేహం విషయంలో ముఖ్యంగా డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు ఇచ్చేదంత మనమే ఇది అవుతాం, మన స్వస్థతతో పైకి రావడం మనకు గొప్ప.
0: ఓకే ఓకేనండి, నాగేశ్వర గారు ధన్యవాదాలండి. మరొకసారి మీకోసం అంశాన్ని తెలియజేస్తున్నానండి, మీ దృష్టిలో నిజమైన స్నేహితులు అంటే ఎవరు? నిజం చెప్పాలంటే మీతో కొన్ని విషయాలు చెప్పాలి. అన్ని బంధాల్లో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, కానీ దాన్ని అర్థం చేసుకొని సర్దుకోగలిగినాడే బంధం అనేది బలపడుతుంది. ఈ స్నేహ బంధంలో ఏంటంటే మనకి ఈగోలు ఉండవు, నేను గొప్ప నువ్వు గొప్ప అనే భేదభావం ఉండదు, అర్థం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మన రహస్యాల్ని, అలాగే మనం లేనప్పుడు మన గురించి వేరేగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవి కూడా నిజమైన స్నేహితులు చెయ్యరు. మన విజయాల్ని తన సొంత విజయాలుగా భావించి మనస్ఫూర్తిగా ఆనందించేవాడు నిజమైన స్నేహితుడు కదూ.

అలాగే ఎప్పుడైనా మనం నిరాశలో ఉన్నప్పుడు, నేను ఇది చెయ్యలేకపోతున్నాను, నేను దీనికి పనికిరాను అని మనం ఎప్పుడైతే అలాంటి నిరాశాభావంలో ఉంటామో, అలాంటప్పుడు లేదు, నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా చేయగలవు పద అని చెప్పి మనల్ని నేపి, మనకి ప్రోత్సాహాన్ని అందించి మనల్ని విజయం వైపు అడుగులు వేయించేవాడే నిజమైన మిత్రుడు కదూ. సాధారణంగా జీవితంలో చాలామంది స్నేహితులు పరిచయం అవుతారు, మన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎంతోమంది స్నేహితులు. కానీ ఆ పదలో మనకు అండగా నిలిచే కొద్దిమంది మాత్రమే మనకి జీవితాంతం తోడుంటారు. మరి అలాంటి మిత్రులు మీ అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఎవరు ఒక్కరైనా ఉండే ఉంటారు. ఆలోచించండి, ఆ నిజమైన స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకండి. మహిళావాణి కార్యక్రమంలో ఇంతవరకు ఫోన్ చేసిన శ్రోతలకి, అలాగే విన్న శ్రోతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మీ మానస.

0: आधा रहा है। पश्चिम बंगाल में आज से आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू होगी। इसके साथ ही ये योजना पूरे देश में कार्यान्वित हो जाएगी। दिल्ली उच्च न्यायालय ने CBSE बोर्ड की ऑन स्क्रीन मार्किंग प्रणाली में कथित अनियमितताओं को लेकर केंद्र और बोर्ड को नोटिस जारी किया। इसराइल और ईरान के जवाबी मिसाइल हमले से पश्चिम एशिया में तनाव बढ़ा। लोक प्रसारक के रूप में आकाशवाणी के भरोसे और जनसेवा के गौरवशाली 90 वर्ष पूरे हो रहे हैं। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్. ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వాన కురుస్తుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. నమోదు కాదగ్గ అత్యధిక పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు జానపద రంజని కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వీరభద్ర దండకం, వీరనాట్యం, శ్రీ చింతా వెంకటేశ్వర్లు వారి బృందం నిర్వహణలో

السربة السربة السربة శ్రీ వీరభద్ర పుట్టితివో జటాజూటమున పట్టితివో వీరపలక పట్ట కత్తితో కొట్టితివో దక్షిణితల గట్టిగా మన దీపగుంట్ల ఘన వీరేశ ఆహా వీరభద్ర ఆహా వీరేశ కరకర సూర్యుండు వెలుగొందుచున్నప్పుడు 7 కోట్ల రాక్షసులను బట్టి పొట్టెలు చించి ప్రేగులు జంజాలు వేసుకుని రక్తంబు పీలుస్తూ నడగళ్ళు చేతివే గుండెలు గుజ్జు చేస్తువే కనుగుడ్లు హరింతివే కనుగుడ్లు హరింతివే ఆహా వీరభద్ర ఆహా వీరేశ మాట మాటకు నీ మాటలిచ్చు మేటైన కైలాసమున గరుడ కిన్నెర యక్ష గంధర్వులెల్ల ప్రమద గణంబులు కొలువ నందీశ్వరుడు నందీశ్వరుడు భృంగి అందెల మ్రోయంగా గళ్ళు గళ్ళుమణి గళ్ళు గళ్ళుమణి నాట్యము చేయగా గౌరీశ్వరుడు చూడదలంచి ఇతడకేగిన పవుండు మేటి ఎంతైనా పీఠము దిగి ఈ భక్తుల్ని అశ్చరబ

0: السرب
1: السرب
0: السرب
1: السرب
0: السرب
2: السرب
0: శ్రీవీర రూప
2: అశరభ
0: శ్రీవీర రూప
2: అశరభ
0: శివద్రోహకండ
2: అశరభ
0: ప్రచండ ప్రతాప
2: అశరభ
0: ప్రచండ ప్రతాప
2: అశరభ
0: సుపర్వాణ సంఘాత
2: అశరభ
0: మోవానుబింబ ప్రతాప
2: అశరభ
0: మహాకోప
2: అశరభ
0: మహాకోప
2: అశరభ
0: వీరాంక వీర
2: అశరభ
0: ఘోరారాతి సంహార
2: అశరభ
0: ఘోరావతార
2: అశరభ
0: ఘోరావతార
2: అశరభ
0: శివాచార మందార
2: అశరభ
0: నీ దివ్య తత్వంబు
2: అశరభ
0: ఊహింపగావచ్చు
2: అశరభ
0: వేదంబులు నీవు
2: అశరభ
0: వాదంబులు నీవు
2: అశరభ
0: ధైర్యంబులు నీవు
2: అశరభ
0: ఈ బ్రహ్మయు నీవు
2: అశరభ
0: ఈ విష్ణువు నీవు
2: అశరభ
0: ఈ రుద్రుడు నీవు
2: అశరభ
0: సకల లోక
2: అశరభ
0: ప్రాణ నిర్మాణుడయుంట
2: అశరభ
0: నీ అనతిని గాడి
2: అశరభ
0: నాగేంద్రాది దేవతలు
2: అశరభ
0: నాగేంద్రాది దేవతలు
2: అశరభ
0: దిక్పాలురయ్యుంట
2: అశరభ
0: నీ అనతిని గాడి
2: అశరభ
0: దక్ష యాగము చరచి
2: అశరభ
0: దక్ష యాగము చరచి
2: అశరభ
0: దక్షుడి తలదృంచి
2: అశరభ
0: దక్ష సంహారమై
2: అశరభ
0: తరలినావు
2: అశరభ
0: విశ్వరూపము దాల్చి
2: అశరభ
0: విదలి అదలించి కదలించి బ్రహ్మను గదిమినావు నర భయంకరమై శరభావతారమై నరహరిపై గగసి నరికినావు సృక్కించి రక్తము తర్కించి తరకేళ మృక్కించి సూర్యుని త్రొక్కినావు అనుజునిపై గగసి రక్తహాసము చేసి వేట్క జిహ్వను కోచి వేసినావు దండి దరో దండి దండి దరో దండి దండంబు దండించి శమనుని

సోలాన గుర్చి నావు, కుబేరును బట్టి కంట రక్తము తీసి గడగడా త్రాగినావు, భద్రుడై అకాల రుద్రుడై ఈశాన పట్టినావు. ఔరానా స్వామి వీరాంగమాడదేవ వహినితాకార శంభుని వరకుమార శ్రీ కళ్యాణ వీరభద్ర.

శంభుని వరసుతుండు వెరసిన నరసింహ వెర్రి తెలిపి రెక్కలు రెండు లెక్క వేయగా ముక్కులు నాలుగు ముఖములు నాలుగు ప్రక్కలు నాలుగు పాదములు నాలుగు పాద పాదానికి పదునూరు గోళ్ళుండు గోటి గోటి క్రింద కోటి సింహములుండు మేటైన హస్తములు నెమరు పదివేలు పాటించు తోకయు పరగశేష రూప వజ్రాయుధము పట్టినావు కన్నులు నాలుగు కంఠములు నాలుగు చెవులు ఎనిమిది చెక్కెళ్ళు ఎనిమిది శిరములు 2000 సింహములు 4000 పరగ కోరలు 2 12000 చెలగి అఘోర వీర అగ్ని భగ్గు భగ్గుమణి వర్షంబు కురియ యముడు పోయి ఎనుపోతు నెక్కి సురగిరి బ్రహ్మలు సురగిరి నొక దిక్కు కిన్నెర కింపురుష గేర్వాణ యక్షులు శ్రీ యజరాజ రూపంబై వైకుంఠంబున పుట్టినే ప్రళయంబు భుగుల్ భుగుల్మని రాత్రి పగలాయను పగలు రాత్రాయను నట్టడి వినే తెంచి నేనేమి చేయుదురు దిక్కు ఎవరు లేక తినబోయ ముఖము గడగడా శల్యములు తెగబొడిచితే మొండెము నేలపై బడి మొరలు పెట్టే దండంబు ఓ స్వామి దయ్యుంచు నా మీద దండంబు కాచితే గండ కత్తెరలెత్తు ఉగ్రంబు చాలించి ఉచితంబు నా మీద పగ్గు సిగ్గును 2 ఎగసిపోయే అసురు నిత్రు త్రాగి అపరాధినైతిని వసక కృపజూడుము పురహరుని తనయ నవ్యరా శంభుండు నారసింహును చూసి పరగ పరగ వాడపల్లి పురనివాస విమల సౌత్రరుద్ర శ్రీ కళ్యాణ

0: السربة السربة
1: السربة
0: السربة
1: السربة
0: نايانا كمارا
1: السربة
0: سري وير بدر
1: السربة
0: రంభీర
1: వింతక
0: సముద్ర నిన్ను నేను సృష్టించిన ఎందుకంటివేని నయమున చారణ్య పుణ్యక్షేత్రమందు చలిపెడి బ్రహ్మల చిత్రయోగంబు బొలి పొందినే చూడ పొల తినే గౌర్ని ఓపిరోహి కాపకారి మతిహీనుండగు మధోమత్ముండు నన్ననే మాట నలరాని వినరాని ఒక తప్పు ఇవ్వులన్నతడు.
1: అసలు

ఇంటికి వచ్చి దివుట నా నిజంబు తెలియక త్రిప్పి అటు ఇటు చేసిన ఆదిగ పగలు రెట్టించినదివుగా రెండవ తప్పు మురియుచు ఆ దక్షుండు మురియుచు ఆ దక్షుండు నను వెలియబెట్టి ఎది అయిన రుద్రక యాగంబు చేయబూనే వాణి చెంగల్ వంబు చూడ వీక్షింపలేక గర్వించి తిట్టిన మూలంబు గానిది మూడవ తప్పు వినుముత ధీత తోలని నట దుర్మార్గుండు అందందడ దాగినను దూషించుట నాలుగవ తప్పు ఇంతడనైనను ఇంతడనైనను హితవన పోక నది దుక్కిండిది వాణి ఐదవ తప్పు ఇన్ని తప్పులు చేసి ఇన్ని తప్పులు చేసి విష్ణువుతో కూడి నన్ను దూషించుచున్నాడు కుమార ఈ క్షణంబున యథేక్షత నేగి దక్షాద్వారంబు దగ్దంబు గావించి చొరసుల దక్షుణ్ణి కలములెక్సి ఆశ్చర్యబా ఆశ్చర్యబా ఆశ్చర్యబా.

మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో వీరభద్ర దండకం వీరనాట్యం శ్రీ చింతా వెంకటేశ్వర్లు వారి బృందం నిర్వహణలో విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు సిహెచ్ వీర్రాజు, సిహెచ్ శ్రీనివాసులు, ఎం వీరభద్రరావు, ఎం సూర్యశంకర ప్రసాద్, ఎం సత్యనారాయణ, కె వెంకట దుర్గారావు, ఎన్ వెంకట్రావు. జానపద రంజని విన్నారు. ఇప్పుడు మహాకవి క్షేత్రయ్య చిత్రం నుండి పిఠాపురం నాగేశ్వరరావు, పి సుశీల, జి ఆనందుల త్రిగళ గీతం, వీధి భాగవత సంప్రదాయ గానం వింటారు.

అమ్మోయ్ సరే దీనికేమి గాని ఓయమ్మ నీ మగుండకతో యజముకి గంగయనగ తోడ్కొని తెచ్చన్ రేయం బవలాసవతిని కాయజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చు. తదుపరి మీడియం వేవ్ ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెడ్స్పై ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 363.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 7 సెకండ్లైంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. యువతకు సముద్రం దగ్గర సమయం గడపడం అంటే చాలా ఇష్టం, అంతే కదండి. బీచ్కి వెళ్ళి అలలను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్తో సరదాగా గడపడం యువతకు ఎంతో ఆనందాన్నిస్తాయి. కానీ ఆ సముద్రం మన జీవితానికి ఎంత ముఖ్యమో మాత్రం చాలామందికి తెలీదు. సముద్రం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు గోదావరి సినిమా నుండి ఉప్పెంగిలే గోదావరి పాటను వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97% నీరు సముద్రాల్లోనే ఉందండి. మనం పీల్చే ఆక్సిజన్లో కూడా చాలా భాగం సముద్రాల వల్లే లభిస్తుంది. ఇంకా వర్షాలు పడటంలో, వాతావరణం బ్యాలెన్స్గా ఉండటంలో, ఎన్నో జీవరాశులు బ్రతకటంలో సముద్రాల పాత్ర చాలా పెద్దది. అందుకే సముద్రాలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తుని కాపాడుకోవడమే. ఇప్పుడు గాయం సినిమా నుండి అలుపన్నది ఉందా ఎగిసే అలకు అనే పాటను వినేద్దాం. కేఎస్ చిత్ర పాడిన ఈ పాటకు స్వరపరిచినది శ్రీ, సాహిత్యం అందించినది సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇప్పుడు ఒక మంచి పాట విన్నాం కదండి. సముద్రం గురించి మనం మాట్లాడుతున్నాం. సముద్రాన్ని కాపాడటం అంటే కేవలం సముద్ర తీరంలో ఉండే వాళ్ళ బాధ్యత కాదు, మనందరి బాధ్యత, ముఖ్యంగా యువత బాధ్యత. ఎందుకంటే నేటి నిర్ణయాలే రేపటి పర్యావరణాన్ని నిర్ణయిస్తాయి. సముద్రాల్లో జరిగే మార్పులు చివరకు మన జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. వాతావరణ మార్పులు పెరిగితే ఎండలు పెరుగుతాయి, వర్షాల తీరు మారుతుంది, వ్యవసాయం కూడా ప్రభావితమవుతుంది. అందుకే ప్రకృతిని ప్రేమించడం ఒక హాబీ కాదు, ఒక బాధ్యత అని యువత గుర్తుంచుకోవాలి.

గబ్బర్ సింగ్ చిత్రంలోని ఆకాశం అమ్మాయి అయితే అనే పాటను వినేద్దాం. శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాటను స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం అందించినది చంద్రబోస్.

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సముద్రాల గురించి మాట్లాడుతున్నాం కదండి, ఇప్పుడు ఒక మంచి పని చేద్దామా? ఇవాల్టి నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని కొంచెం తగ్గించేద్దాం. బీచ్లకు లేదా పిక్నిక్లకు వెళ్ళినప్పుడు చెత్తను అక్కడే వదిలేయకుండా డస్ట్బిన్లో వేసేద్దాం. యువతగా మనం సోషల్ మీడియా శక్తిని సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ సందేశాలను విస్తృతంగా చేరవేద్దాం. ఒక మంచి పోస్ట్, ఒక మంచి సందేశం కూడా చాలామందిలో మార్పులకు నాంది కావచ్చు. మనకు నచ్చిన, మనకు వచ్చిన ఈ అందమైన భూమిని, ప్రకృతిని తర్వాత తరాలకు కూడా అలాగే అందించుదాం. సముద్రాల్ని కాపాడుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం, భూమిని భవిష్యత్తుకు భద్రంగా ఉంచుదాం. పోకరి సినిమా నుండి గలగల పారుతున్న గోదావరిల పాటను వినేద్దాం. నిహాల్ పాడిన ఈ పాటకు స్వరపరిచినది మణిశర్మ, సాహిత్యం అందించినది కందికొండ.

భూమిపై జీవకోటికి సముద్రాలు అత్యంత ప్రాణాధారమైనవి. ఇవి మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. సముద్రాలు కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవటం, ప్రకృతి విపత్తుల పట్ల అవగాహన కలిగి ఉండటం మనందరి బాధ్యత అండి. మనం పీల్చే గాలిలో దాదాపు 50% ఆక్సిజన్ సముద్రాల్లోని మొక్కలు మరియు ఆల్గే ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి భూమిపై ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తూ వర్షాలు పడటానికి ప్రధాన కారణంగా ఉంటున్నాయండి. సముద్రాలలో లక్షలాది జీవరాశులు కూడా జీవిస్తున్నాయి కదా. ప్రపంచ జనాభాలో ఎక్కువ మందికి సముద్ర జీవులు ప్రధాన ఆహార వనరుగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, నూనెలు సముద్రంలో కలవటం వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వ్యర్థాలను సముద్రంలో కలపకుండా నియంత్రించాలి. సముద్ర జీవరాశిని కాపాడేందుకు అంతర్జాతీయంగా మరియు స్థానికంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఇప్పుడు జనతా గారే సినిమా నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు

0: అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు ఆలాపన సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఇంద్రుడు చంద్రుడు చిత్రంలోని సంధ్యారాగపు సరిగమలో పాట వింటే చల్లని సాయంత్రపు గాలి మన

తాకినట్టుంటుంది. వేటూరి సుందరరామమూర్తి గారి అందమైన సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు మరింత మాధుర్యాన్ని చేకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినేద్దాం.

ప్రకృతిని ప్రేమగా పలకరిస్తూ మనసుకు హాయిని పంచే గీతాంజలి చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆమని పాడవే హాయిగా వేటు

మనసులో దాచుకున్న భావాలను ఒక అందమైన లేఖగా మార్చితే ఎలా ఉంటుందో చూపించిన గీతం ఇప్పుడు వింటాం. వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు,

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా గారి గాత్రాలు మరింత మాధుర్యాన్ని చేకూర్చాయి. కొండవీటి దొంగ చిత్రంలోని శుభలేఖ రాసుకున్న పాట ఇప్పుడు మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మనసులో ప్రేమలో పడినప్పుడు కలిగే తీయని గందరగోళాన్ని, అందమైన అనుభూతులను పలికించే గీతం ఇప్పుడు వింటారు. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి కోటి స్వరాలు జతకాగా మనో, చిత్ర, ఎస్పి శైలజ గారి గాత్రాలలో మధురంగా వినిపించిన

అందమైన భావాలను ఆవిష్కరించిన మధుర గీతం ఇప్పుడు వింటారు. ఆర్పి పట్నాయక్ సంగీతంతో సాహితీ సాహిత్యం జతకలిసిన ఆర్పి పట్నాయక్ కౌసల్య గాత్రాలలో వినిపించిన నీ కోసం చిత్రంలోని ఈ అద్భుత గీతం.

0: ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జి పద్మ అందిస్తున్న ఉద్యోగ వార్తలు వింటారు.
1: భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

0: ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఇ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు: ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bomarlawry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: చదివినవారు జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నాషా ముక్త్ భారత్ అభియాన్ గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. అంశం ఖరీఫ్ అపరాల సాగు మెలకువలు. ఈ అంశాన్ని గురించి ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ గుంటూరు డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్ ద పర్సన్ హూ నోస్ యూ బెస్ట్ ఈ అంశాన్ని గురించి సులోగ్న మెహతా గారి ఆంగ్ల ప్రసంగం, అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా ఒక ప్రకటన. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీజీఈ నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఎస్సీఎస్టీ ప్రభుత్వ ఐటీఏ బాలికల క్యాంపస్ కంచరపాలెం విశాఖపట్నం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కోర్సు వివరాలు, స్పెషల్ కోచింగ్ స్కీమ్, దీనికి కాల వ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస విద్యార్హత +2 అభ్యర్థులై ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. దీనికి పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఉచితంగా ఇస్తారు. ప్రారంభ తేదీ జూలై 1వ తేదీ 2026 నుంచి. ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, దీనికి కూడా కాల వ్యవధి 1 సంవత్సరం, వయోపరిమితి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉండొచ్చు. విద్యార్హత +2 అభ్యర్థులకు

అయి ఉండాలి. వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండవచ్చు. పుస్తకాలు ఇతర స్టేషనరీ ఉచితంగా ఇస్తారు. ఈ కోర్సు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ NIELIT, దీనికి కూడా కాల వ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హత +2 కలిగిన అభ్యర్థులకు. వార్షిక కుటుంబ ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. ఈ కోర్సుకు కూడా పుస్తకాలు ఇతర స్టేషనరీ ఉచితంగా ఇస్తారు. ఈ కోర్సు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ NIELIT, ఈ కోర్సు కాల వ్యవధి 2 నెలలు. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. +2 అభ్యర్థులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు దాటకూడదు. దీనికి కూడా పుస్తకాలు ఇతర స్టేషనరీ ఉచితంగా ఇస్తారు. ఈ కోర్సు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. మరిన్ని వివరాలకు ప్రభుత్వ బాలికల ITI కంచరపాలెం విశాఖపట్నం వారిని సంప్రదించి మరిన్ని వివరాలు పొందవచ్చు. ఇదే ప్రసారంలో 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతి రవలి గారి గాత్రం ప్రసారమవుతుంది. శ్రీ సుసురాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10 గంటలకు వినవచ్చు. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 77%. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 74%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దెబ్బ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సమాచార వాణి ఇంతటితో సమాప్తం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, పర్యావరణాన్ని కాపాడండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
0: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లో అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకువచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
2: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనం, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున

0: సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామనాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒకటి లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధన శర్మ. ఇదానీ ముఖ్యా వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తం యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితాణాం నిర్ధన జనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః. పశ్చిమ బంగాల రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన CBSE బోర్డ్ ఇత్యస్య ద్వాదశ కక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళి విషయే అనియమితతా సందర్భే కేంద్ర సర్వకారాయ తథా CBSE బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం ప్రదత్తం. భారతేన పశ్చిమ ఏషియా క్షేత్రే పునః ప్రవృత్తానాం ఆక్రమణానాం విషయే గభీరా చింతా ప్రకటితా. ఆకాశవాణి సేవాయాః 90 వర్ష ప్రపూరణం. అపిచ క్రికెట్ క్రీడాయాం భారతదలం ఆఫ్ఘనిస్తాన దళం

0: क्षेत्रे वर्तमानतनावपूर्णस्थितेः कारणात् भारतीयनागरिकेभ्यः ईरानयात्रां परिहर्तुं परामर्शः प्रदत्तः। तत्र वर्तमानाः भारतीयनागरिकाः उपलब्धयानसाधनैः देशत्यागं कर्तुम् अपि सूचिताः। आकाशवाणीसेवायाः 90 वर्षप्रपूरणं प्रसारयति भारतस्य स्वरं विश्वस्मिन्। आकाशवाणी अद्य स्वस्य स्थापनायाः 90 वर्षपूर्तिम् उत्साहेन आचरति। 37 वर्षस्य जून मासस्य 8 दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्तनं कृत्वा ऑल इंडिया रेडियो इति नाम स्थापितम्। स्वातन्त्र्योत्तरकाले 45-19 वर्षे अस्याः नाम आकाशवाणी इति अभवत्। इदानीम् आकाशवाणीकेन्द्राणि बहूनि सन्ति ये भारतस्य 98% जनसङ्ख्यां यावत् प्रसारणं कुर्वन्ति। CPA भारतक्षेत्रीयसम्मेलनस्य उद्घाटनम् लोकसभाध्यक्षः ओम बिरला महोदयः अद्य चण्डीगढ़स्थे हरियाणा विधानसभाभवने CPA इंडिया रीजन जोन द्वितीयसम्मेलनस्य उद्घाटनम् अकरोत्। सम्मेलनस्य विषयाः राष्ट्रनिर्माणे विधायकानां भूमिका, विकसित भारत 46-47 तथा कृत्रिमबुद्धेः उपयोगः इति अस्ति। श्वः प्रभृति प्रधानमन्त्री सुरक्षितमातृत्व अभियानस्य 10-वर्षप्रपूर्त्यवसरे राष्ट्रव्यापिनः कार्यक्रमाः आयोज्यन्ते। एष अभियानः 9 जून 1600 वर्षे प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रारब्धः। अस्य उद्देश्यं गर्भवतीनां महिलानां कृते निःशुल्कं गुणवत्तायुक्तं तथा प्रसवपूर्व स्वास्थ्यसेवानां प्रदानम् अस्ति। अस्मिन् अवसरे केन्द्रीयस्वास्थ्यमन्त्री JP Nadda 75-रूप्यकस्य स्मारकमुद्रां, 5-रूप्यकस्य डाकपत्रं च प्रसारयिष्यति। विश्व महासागर दिवसस्य अवसरे पर्यावरण राज्य मंत्री कीर्ति वर्धन सिंह जनान महासागर संरक्षणस्य समुद्री जीवरक्षणस्य च संकल्पं कर्तुं आहूतवान्। सः अवदत् यत् महासागराः विश्वस्य राष्ट्राणि परम्पराश्च परस्परं संयोजयन्ति। भावि परम्पराणां कृते स्वच्छजलस्य, स्वस्थपर्यावरणस्य च संरक्षणार्थं सर्वैः सहकार्यं करणीयम् इति तेन उक्तम्। क्रिकेट क्रीडायां भारतस्य ऐतिहासिकः विजयः। क्रिकेट क्रीडायां भारतदलम् अफगानिस्तानदलम् एकया एव पर्यायया 300+ धावनाङ्कैः पराजित्य स्वस्य बृहत्तमं 5-दिवसीय विजयम् अभिलेखितवत् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం కార్యక్రమంలో మొదటి అంశం ఫిట్నెస్ మంత్ర. ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మనందరికీ సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఉదయం హడావిడిలో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంటి నుండి బయలుదేరిపోతుంటారు. కొందరు తర్వాత తింటాం అనుకుంటారు. మరికొందరు బరువు పెరుగుతామేమో అనే భయంతో అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటే కొద్దిసేపటికే నీరసం, ఆకలి, చిరాకు లాంటివి వస్తుంటాయి. పనిపై దృష్టి పెట్టడం కూడా కష్టంగా అనిపిస్తుంది, ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు. అందుకే ఉదయం అల్పాహారం అస్సలు మిస్ అవ్వకూడదు. అల్పాహారం అంటే భారీగా తినాలనేం లేదు. ఇడ్లీ, ఉప్మా, అటుకులు, పండ్లు, పాలు, మొలకెత్తిన గింజలు ఇలా

ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం తినకపోవటం వల్ల శరీరంలో శక్తి తగ్గి జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల రోజంతా నీరసంగా ఉండటం, గుండె సమస్యలు, షుగర్ లెవెల్స్ పడిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంకా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏంటో తెలుసా? శక్తి లోపించడం అండి. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి గ్లూకోజ్ అవసరం ఉంటుంది. టిఫిన్ చేయకపోతే మెదడుకు శక్తి అందక ఏకాగ్రత లోపిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువై అల్సర్, గ్యాస్, ఇంకా కడుపు నొప్పి సమస్యలు కూడా వస్తాయి. టిఫిన్ మానేస్తే బరువు తగ్గుతామేమో అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఆకలిని తట్టుకోలేక మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు, దానివల్ల బరువు పెరుగుతారు. ఇంకా గుండె జబ్బులు వచ్చే ముప్పు కూడా ఉందండి. ఉదయం ఆహారం తీసుకొని వారికి గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. టిఫిన్ స్కిప్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇకపై ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయను అని మనకు మనమే మాట ఇచ్చుకుందాం. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర శీర్షికన ఉదయం అల్పాహారం ప్రయోజనాల గురించి విన్నారు. ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన సాహిత్యానికి కేఎం రాధాకృష్ణన్ స్వరాల జతగా సునీత గారి మధురమైన గాత్రంలో వచ్చిన అందంగా లేనా గోదావరి చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. వికాసం శీర్షికన ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన జీవితంలో ఆరోగ్యం, విద్య, కుటుంబం, స్నేహాలు ఇవన్నీ ఎంతో విలువైనవండి. కానీ కొన్నిసార్లు చెడు అలవాట్లు, ముఖ్యంగా మత్తు పదార్థాల అలవాటు వీటన్నింటిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం. నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక సమగ్ర జాతీయ ప్రచారం. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 15 August 2020 ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యలపై యువతకు మరియు మహిళలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మొదట డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 272 జిల్లాల్లో ప్రారంభించి 15 August 2023 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకు దీన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా డీఅడిక్షన్ కేంద్రాల ద్వారా బాధితులకు వైద్య పరీక్షలు మరియు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. దీనికోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానిక స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ యువతను ఈ ఉద్యమంలో నషా ముక్తి మిత్రులుగా మారుస్తున్నారు. యువత దేశానికి భవిష్యత్తు. అలాంటి యువత తమ లక్ష్యాలను పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. మత్తుకు దూరం అవ్వాలనే వారికి సహాయం చేయటానికి ప్రభుత్వం ఎంతో ఆలోచిస్తుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం అంటే కేవలం ఒక అలవాటును వదిలేయటం కాదు, మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును కాపాడుకోవడం కూడా. సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి విన్నారు.

0: కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు వారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం వింటారు.
1: ఆకాశవాణికి 90 సంవత్సరాలు. సంస్థతో నాకున్న అనుబంధం 32.5 సంవత్సరాలు. 1992లో నిజామాబాద్ కేంద్రంలో మొదలైన నా ఉద్యోగ ప్రస్థానం విజయవాడ, మార్కాపురం కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో సాగి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ముగిసింది. ఆకాశవాణి ఒక సకల కళానిలయం. ఈ సంస్థ నాకు మంచి పలుకు వినిపించింది, పలుకు నేర్పించింది, ఆ పలుకే నా జీవితాన్ని ఇంతవరకు నడిపించింది. ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల ప్రపంచంలో కూడా ఆనాటి నుండి తప్పుడు మాటల మూటల ముడి ఇంతవరకు ఆకాశవాణి అస్సలు విప్పనేలేదు. కేవలం జీతం కోసం మాత్రం ఉద్యోగం దొరికింది కదా అని చేరిపోయాను. తీరా చేరిన తర్వాత ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత అని తెలుసుకునేందుకు అట్టే సమయమే పట్టలేదు నాకు. అయితే నాలో కూడా కళాకారుడు ఉన్నాడని మొట్టమొదటిసారిగా గుర్తించింది నా మిత్రుడు బి జయప్రకాష్, నిజామాబాద్లోనే. ఆ తర్వాత పాండురంగ, తర్వాత ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో శ్రీయుతులు కోక సంజీవరావు గారు, మాడుగుల రామకృష్ణ, ముంజులూరు కృష్ణకుమారి గారు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే విషయాలు సాధ్యమైనంత వరకు ముందుగానే రికార్డింగ్ చేయబడుతుంటాయి. తర్వాత వాటిని ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా తప్పోపుల్లన్నీ సవరించి మనకు కావలసిన నిడివిని అనుసరించి ప్రసారయోగ్యమయ్యే విషయాన్ని ప్రసారం చేయడం అన్నది ఆనవాయితీ. ఆ అలవాటు నాకు ఎక్కడైనా బయట మాట్లాడేటప్పుడు పెదాల బయటకు వచ్చే ప్రతి మాట ముందుగానే మెదడులోనే వడపోత జరిగిపోతుంది, తర్వాత నాలుక ఎడిటింగ్ చేసేస్తుంది, అప్పుడు మాత్రమే ఆ మాట నా నోటి నుండి బయటపడుతుంది అన్నమాట. ఇదే అలవాటుగా మారిపోయింది. ఇది నా వృత్తి వల్ల నేను నేర్చుకున్న ఉత్కృష్టమైనటువంటి విషయం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది ఆస్థాన కళాకారులు, ఆడిషన్ కళాకారులు, కళా సంస్థలు, ఎంతోమంది సంగీతవేత్తలు, సాహిత్యవేత్తలు, రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, అన్ని వర్గాల వారిని స్పృశించడం, వారితో అనుబంధం పెంచుకోవడం కూడా జరిగింది. అలాగే నిర్వహించే కార్యక్రమాల్లో ఈ రూపకల్పన కోసం ఆహ్లాదకరమైన పోటీ ఉండేది. ఆ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈ గమనంలో ఎన్నో కార్యక్రమాలు, నాటకాలు, రూపకాలను నిర్వహించడంలో నా పై అధికారులు, సహోద్యోగులు, క్రింది స్థాయి ఉద్యోగులు, పరిపాలనా సాంకేతిక సిబ్బంది, తాత్కాలిక సిబ్బంది ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రోత్సహించి నాకు సహకరించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు నా ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగిందంటే వారే కారణం. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అయితే మనం ఎన్ని కార్యక్రమాలు రూపొందించినా వాటి ఫలితాలు ఎలా ఉన్నా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్నే ఉంటాయి. మచ్చుకి నా అనుభవంలో కొన్ని చెప్తాను. విశాఖపట్నంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అది నిర్వహించడం నాకెంతో ఆనందదాయకం. ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసారం గావించడం, ఆ అనుభవాలు నా జీవితంలో మర్చిపోలేను. అలాగే విజయవాడలో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస రెడ్డి అని ఒక అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన తీసినటువంటి ఫోటోగ్రాఫులు అనేక పోటీలకు పంపించడం, దాంట్లో బహుమతులు రావడం జరుగుతూ ఉండేది. ఒకసారి ఆయన విజయవాడలో తన ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయడం, దానికి రాంబాబు, నేను, పీజీకే మూర్తి గారు, ఇంకా మరో ఇద్దరు ఉన్నారు, పేర్లు గుర్తు రావట్లేదు, అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామీణానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాల్లో ఆయన ప్రసిద్ధులు అన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి ఫోటోలు అవి. వాటిల్లో చూస్తుండగా మాకు ఒక ఫోటో ఆకర్షించింది. అదేమిటంటే ఒక 7-8 సంవత్సరాల పాప బెలూన్లు ఎగరేస్తుంది, అంటే రకరకాల రంగురంగుల బెలూన్లు, అంటే గాలి బొగ్గులు అంటారు కదా, అవి అమ్ముకుంటూ ఉంది వీధిలో. అది ఎంత చక్కటి ఫోటో తీశాడో, దానికి ప్రైజ్ కూడా వచ్చిందని చెప్పి ఆయన్ని పిలిచి అడిగినట్లయితే చెప్పారు. దాని యొక్క నేపథ్యం కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఎలాగనిపించిందంటే, రాంబాబు, ఈ శ్రీనివాసరెడ్డి గారిని మన స్టూడియోకి పిలిపించి ఎలాగో యువకుడు అంతర్జాతీయ

0: అవార్డులు కూడా పొందినవాడు కాబట్టి పరిచయం చేస్తే ఎలా ఉంటుందంటే అని నేను అడగడం, తర్వాత రాంబాబు స్టూడియోకి మరుసటి రోజు పిలిపించి ఆయనతో పరిచయ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఒక విషయం ముందుగా చెప్పాను రాంబాబుకి, ఆయన చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బెలూన్లు అమ్మే అమ్మాయి ఉదంతం ఆయన చెప్పింది మాత్రం కంపల్సరీగా ఉండాలని చెప్పాను. దాని గురించి శ్రీనివాసరెడ్డి గారు చెబుతూ ఏం చెప్పారంటే, బహుమతి వచ్చిన తర్వాత దాన్ని ఒక మ్యాగజైన్లో వేయడం, ఆ మ్యాగజైన్ను చూసినటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు చాలా గొప్పింటివారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటిలాగా మొబైల్స్ అవి లేవు కాబట్టి వాళ్ళు మ్యాగజైన్ సంప్రదించడం, మ్యాగజైన్ వాళ్ళ నుండి ఈ బహుమతి పొందినటువంటి ఛాయాచిత్రాల పోటీలకు సంబంధించినటువంటి సంస్థకి ఫోన్ చేయడం, విజయవాడ వచ్చి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఎక్కడ చూశారు అని చెప్తే ఆయన ఏదో గాలివాటంగా అలా తీసుకున్న ఫోటో కాబట్టి పలానా వీధిలో నేను తీయడం జరిగింది అని చెప్పడం, ఆ వీధిలోకి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఈ గాలి బుడగలు అమ్మే వాళ్ళందరినీ సంప్రదించి, పోలీసు వారిని సంప్రదించి మొత్తం మీద వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ ఉదంతం నాకు చాలా బాగా నచ్చింది, అది మనం రేడియోలో ప్రసారం కూడా చేయడం జరిగింది ఆ రోజు. అలాగే విజయవాడ నుంచి స్ట్రీట్ చిల్డ్రన్ మీద విధి వంచిత నిధులు ఏదో అనుకుంటాను అలాంటి పేరున్నటువంటి కార్యక్రమం రూపొందించారు. దాంట్లో ఏం చేశారంటే, ఈ రైల్వే స్టేషన్లోని స్ట్రీట్లలోని చిన్న చిన్న పిల్లలు ఇళ్ళ నుంచి పారిపోయి వచ్చే వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అది దాంట్లో ఆ కార్యక్రమంలో చూపించడం జరిగింది. అది నేను ఒకరోజు సాయంత్రం డ్యూటీలో ఉన్నప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి దంపతులు వచ్చారు, వచ్చి స్టూడియోలో అప్పుడు నేను డ్యూటీ ఆఫీసర్గా ఉండడం జరిగింది. సార్, ఒక 3 రోజుల క్రితం మీరు పలానా పలానా కార్యక్రమం ప్రసారం చేశారు, దాంట్లో ఒక అబ్బాయి గొంతు మా అబ్బాయి గొంతులాగా నాకు అనిపించింది, మీరు ఒక్కసారి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పగలరంటే, నాకు తెలియదు కదా ఎప్పుడు ప్రసారం అయింది అంటే, ఆ రోజు ప్రసారం అప్పుడు టేపులు ఉండేవి, ఆ టేపు ఒక్కసారి స్టూడియోకి తీసుకెళ్ళి వాళ్ళకి వినిపించడం జరిగింది. వాళ్ళు ఆ ప్రసారాన్ని విని వాళ్ళ అబ్బాయి అనుకునే వాడిని గుర్తుపట్టడం జరిగింది వాయిస్ ద్వారా. అక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ చేశారు సార్ రికార్డింగ్ అని. నాకు తెలిసినంత వరకు అక్కడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నవజీవన్ బాల సంస్థ ఏదో ఉండేది, అక్కడ డాక్టర్ కోషియో ఏదో పేరు, సమంగా గుర్తులేదు, ఆయన్ని సంప్రదించినట్లయితే మీకు దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పాను. వాళ్ళు ఎంతో ఆనందించి వెంటనే అక్కడికి వెళ్ళారు. బహుశా వాళ్ళ బిడ్డ వాళ్ళకి దొరికే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అది అంటే ఆకాశవాణి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ ఇన్సిడెంట్లు చెప్తున్నాను. అలాగే SOS అని చెప్పి మనకి ఈ సమాచార వేదిక, అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మనం తప్పిపోయిన వారి పిల్లల యొక్క అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటాం. ఒకరోజు నేను ఉదయాన్నే డ్యూటీలో ఉంటుండగా ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు SOS ప్రకటించడంలోనే మా అబ్బాయి దొరికాడు సార్, చాలా ఆనందకరంగా ఉంది, మీతో పంచుకుందామని అన్నారు. ఇలాగా ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే ఆకాశవాణి పాత్ర, సామాజిక బాధ్యత ఎంతో ఉంది. అవన్నీ అప్పుడు వదిలేసాం, ఇప్పుడు 90 సంవత్సరాల సందర్భంగా చెప్పుకునేటప్పుడు ఏం చెప్పాలంటే గుర్తొచ్చి చెప్పడం జరిగింది అంతే, ఇది పంచుకుందామని. ఆకాశవాణి ఇప్పుడు 90 వసంతాల సంబరాలను జరుపుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు సంస్థ పెద్దగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నది అని చెప్పే కంటే ఎప్పటికప్పుడు కొత్తదనాలను పుణికిపుచ్చుకుంటుంది అని చెప్పవచ్చు. పాత తరం వారి అనుభవాలను ఆకలింపు చేసుకుంటూ కొత్త తరం వర్తమాన ఆలోచనలు సాంకేతికతతో సంస్థను మరింత అభివృద్ధి పథాన నడిపించాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు.
1: ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు వారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ప్రేరణ. ఈరోజు ప్రేరణ కార్యక్రమంలో మనం ఎంతో స్ఫూర్తినిచ్చే కథ తెలుసుకుందాం. ఒక మహిళ తన చిన్న పిల్లతో ఒంటరిగా జీవించేది, చేతిలో పెద్దగా డబ్బు లేదు,

0: స్థిరమైన ఉద్యోగం లేదు. రోజువారి జీవితం చాలా కష్టంగా సాగేది. అయినా ఆమె మనసులో ఒక కల మాత్రం ఎప్పుడూ ఉండేది, ఒక అద్భుతమైన కథ రాయాలి అని. చలిగా ఉన్న రోజుల్లో చిన్న కేఫ్లో కూర్చొని ఆమె తన కలాన్ని పట్టుకొని కథ రాయటం ప్రారంభించింది. ఎన్నో గంటలు కష్టపడి ఒక మాయాజాల ప్రపంచాన్ని సృష్టించింది. ఆ కథను పుస్తకంగా మార్చి అనేక ప్రచురణ సంస్థలకు పంపింది. కానీ మొదట్లో ప్రతి చోట తిరస్కారం ఎదురయింది. ఇది సక్సెస్ కాదు అని చాలామంది చెప్పారు. అయినా ఆమె ఆగలేదు. చివరికి ఒక చిన్న ప్రచురణ సంస్థ ఆమె కథను అంగీకరించింది. ఆ పుస్తకమే తరువాత హ్యారీ పోటర్ సిరీస్గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పాఠకుల హృదయాలని గెలుచుకుంది. ఆ మహిళే జేకే రౌలింగ్. ఆమె జీవితం మనకు చెప్పే సందేశం ఒక్కటే, తిరస్కారం ఎదురైనా మన కలను నమ్మితే విజయం తప్పకుండా వస్తుంది. ఇదే ఈరోజు ప్రేరణ. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమంలో తదుపరి అంశం వ్యక్తిత్వం. ఈరోజు వ్యక్తిత్వం శీర్షికన సమయపాలన విజయానికి మొదటి మెట్టు అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషికి రోజులో 24 గంటల సమయం సమానంగానే ఉంటుంది. కానీ కొందరు జీవితంలో ముందుకు వెళ్తారు, కొందరు వెనకబడిపోతుంటారు. దానికి ముఖ్య కారణాలలో ఒకటి సద్వినియోగం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. సమయం ఎంతో విలువైనది. పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి తీసుకురాలేం. రోజువారీ పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం, అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయకుండా ఉండటం సమయపాలనలో ముఖ్యమైన అంశాలు. సమయాన్ని గౌరవించే వ్యక్తిని విజయం కూడా గౌరవిస్తుంది. కాబట్టి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం, జీవితంలో ముందుకు సాగుదాం. ఇప్పుడు స్టైల్ సినిమా నుండి ఒక పాటను వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు ఖరీఫ్ అపరాల సాగులో మెలకువలు అనే అంశంపై సూచనలు అందించనున్నారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. విజయవాడ 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 8:40 తెలుగు చలనచిత్ర గీతం వింటారు. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ బెస్ట్ ఫ్రెండ్ ద పర్సన్ హూ నోస్ యు బెస్ట్ ఆంగ్ల ప్రసంగం టాక్ బై సులోగ్న మెహతా. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం గానం శ్రీమతి

0: ది ఎంపీఎస్ రవలి, వయలిన్ శ్రీ సుసారపు లక్ష్మీ గణపతి శర్మ, మృదంగం శ్రీ మండపాక రవి. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం కార్యక్రమంలో వందనం అభివందనం బృందగానం వింటారు. రచన సంగీతం శ్రీ వేదాటి రఘుపతి. 6:10 భక్తి రంజని. ఈ కార్యక్రమంలో ఆకెళ్ళ సుబ్బరాయ కవి విరచిత అనంతనామ సంకీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ. 6:35 పొలం పనులు, భూమి తయారీ జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో బిర్సా ముండా వర్ధంతి, ఎన్జి రంగా గారి వర్ధంతి, బివి పరమేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. విశాఖపట్నంలో నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ నిట్టల శ్యామ్ సుందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. తరువాత భక్తి సంగీతం గానం కుమారి శ్రీ శృతి, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం, అలాగే పుష్పాంజలి సమాచార వాణి కార్యక్రమాలు వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో లలిత హరిప్రియ గార్ల గాత్ర యుగలం వింటారు శ్రీ అంపోలు మురళీకృష్ణ వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:30 తిరిగి పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు చలనచిత్ర పాటలు, 11:30 పాటల పల్లకి, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 సంధ్యారాగం శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమంలో భాగంగా ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై శ్రీమతి డివి మానస వివరణ వింటాము. 2:31 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ మజ్జి శ్రీశైలం అందించిన సత్య హరిశ్చంద్ర నాటకం విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పెదకోట లక్ష్మణరావు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సూక్ష్మ నీటి పద్ధతులు, బిందు సేద్యం మరియు స్ప్లింకర్ పద్ధతి వాడుకలో మెలకువలు అనే అంశంపై వివరణ అందిస్తారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,

0: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
1: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
1: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సభీనే పాంచ్ పాయింట్ పే ఆజ్ సమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్కే కామ్ కరింగే లడెంగే ఔర్ ఆగే బడెంగే.
1: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ధి కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు

0: కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్. మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, HEAT FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
3: ఖరీఫ్లో మన రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో కంది, పెసర, మినుము పంటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ పంటలను గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండి సరైన మెలకువలు పాటించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవడమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మొదటిగా కంది పంట సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. ఈ కంది పంటను ఖరీఫ్లో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో అంతరపంటగా కూడా పండించవచ్చు. ఈ పంటను తక్కువ వర్షపాత మండలంలో జూన్లోనూ, కృష్ణా, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై, ఆగస్టు నెలల్లో కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినప్పుడు ఈ పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో, మురుగునీరు పోయి వస్తుగల నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు,

నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. తరువాత తమ ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన సమయంలో విత్తుకోవాలి. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక కంది రకాలైన ఎల్ఆర్జి 133-33, ఎల్ఆర్జి 105, టీఆర్జి 59, ఎల్ఆర్జి 52, ఎల్ఆర్జి 41, ఐసీపీఎల్ 85-063, బీఎస్ఎంఆర్ 736, ఐసీపీఎల్ 87-119 అనే రకాలు మన రాష్ట్రంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎన్నుకున్న తరువాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను నాగలి వెంబడి కానీ సాళ్లలో గొర్రుతో కానీ విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో 4 రేగడి నేలల్లో వరుసల మధ్య 150-210 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, అదే ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా నాటుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతరపంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు అంతరపంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. విత్తిన తరువాత కలుపు నివారణ మరియు అంతర కృషి ఎంతో అవసరం. దీనికి గాను పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేయాలి. విత్తిన 30 మరియు 65 రోజులప్పుడు గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర కృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊద, చిప్పెర మరియు గరిక నివారణకు క్విజాలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇమజితాపర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశెనగ అంతర పంటలుగా కూడా వేసుకోవచ్చు. అంతర పంటల నిష్పత్తి విషయానికి వస్తే ఒక కంది సాలుకు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ మొదలగునవి అయితే 2 సాళ్ళు, అదే పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశెనగ మొదలగు పంటలకి 7 సాళ్ళు ఉండేట్లు విత్తుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో పంట బెట్టకు వచ్చినప్పుడు 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచుకోవచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. పూత సమయంలో తడులు ఇవ్వరాదు, ఇస్తే పూత రాలే ప్రమాదం ఉంటుంది. ఈ పంటను వేసిన తరువాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత మరియు పింద దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా వేసవిలో లోతుదుక్కులు చేయాలి. ఈ విధంగా వేసవిలో లోతుదుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలు ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ఐసీపీఎల్ 332, ఎల్ఆర్జి 41 అనే రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను

ఒక అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాల సమానమైన NPV ద్రావణాన్ని లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాలతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు. తప్పనిసరిగా అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామెత్రిన్ 0.9 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేక లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరుక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1, 2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కందిలో కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేతపిండ దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిండె దశలో 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేక థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా అరికంటవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మొదటిగా ఎండు తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో జొన్నతో పంట మార్పిడి చేయాలి. LRG 105, LRG 133-33, TRG 59, ICPL 87-119 మరియు ICPL 88-63 వంటి కంది రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. 2వది వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగులను గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది.

పూత పూయదు. ఈ తెగులు అసారియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు, ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. అందుచేత ముందస్తు నివారణలో చర్యలో భాగంగా విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్లు కెరాథాన్ అనే మందును కలిపి 10 రోజులకొకసారి దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87/119, BSMR 853, BSMR 736, LRG 105 మరియు TRG 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా

87 119, బిఎస్ఎంఆర్ 853, బిఎస్ఎంఆర్ 736, ఎల్ఆర్జి 105 మరియు టిఆర్జి 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా పీకి నాశనం చేయాలి. వీటితో పాటు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా ఆశిస్తుంది. దీనివలన ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఎండిపోతాయి. ఎంఆర్జి 66 అనే కంది రకం ఈ తెగులును తట్టుకుంటుంది. ఇక పంట కోత విషయానికి వస్తే, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి వేప ఆకులను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ మెలకువలను తెలుసుకుని సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టినట్టయితే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక కంది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాల్లో మినుము మరియు పెసర పంటలు చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు ఏకపంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు పందటోటల్లో అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. తక్కువ పంటకాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంటలు నత్రజనిని స్థిరీకరించడంలో, భూమికి సేంద్రీయ పదార్థం అందించడంలో, అపరాలు ధాన్య పంటల సరళిలో సుస్థిర పంటల దిగుబడులు సాధించడంలో, నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తక్కువ కాలంలో తక్కువ నీటి వినియోగంతో వివిధ ధాన్య పైర్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక వంగడాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, ఖరీఫ్లో పెసర్లో ఎల్జీజీ 630, ఎల్జీజీ 607, ఎల్జీజీ 460, టీఎం 96-2, డబ్ల్యూజీజీ 42, ఐపీఎం 2-14. అదే మినుములో అయితే ఎల్బీజీ 884, ఎల్బీజీ 904, టీబీజీ 129, ఎల్బీజీ 932, జీబీజీ 1, టీబీజీ 104, ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, పియు 31 అనే రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక మినుము పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించినట్లయితే, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేయాలి. ప్రతి 2-3 మీటర్ల మధ్యలో ఒక లోతైన నాగలిచాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. తొలకరి అపరాల్లో అధిక వర్షాలకు పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెలకువలను ప్రతి రైతు విధిగా పాటించాలి. మురుగునీరు నిలువని, తేమను నిలుపుకోగల చౌడు లేని భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. మినుము పెసర పైర్లకు పైపాటుగా ఎలాంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు. ఖరీఫ్లో పెసర మినుము పంటలను జూన్ 15 నుంచి జూలై 15 సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. మినుములో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, అదే పెసరలో అయితే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ మోతాదులో విత్తనాన్ని వాడినట్లయితే సుమారుగా చదరపు మీటరుకు 33 చొప్పున మొక్కల సాంద్రత ఉంటుంది. ఈ సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు. మొక్కల సాంద్రత తగ్గిన ఎడల కలుపు సమస్య, అదేవిధంగా మొక్కల సాంద్రత ఎక్కువైన ఎడల పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు మరియు తెగుళ్ల సమస్యలు అధికమవుతాయి. విత్తడానికి 24 నుంచి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి 5 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు

ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి తరువాత 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ లేదా 2 గ్రాములు కార్బండిజం మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మొక్క తొలి దశలో ఆశించు రసం పీల్చు పులుగులు, చిత్తపురుగులు మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను, వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు 1 గంట ముందుగా ఎకరానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం మరియు 200 నుంచి 400 గ్రాముల పిఎస్బి కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. కలుపు యాజమాన్యంలో మెలుకువల విషయానికి వస్తే మినుము, పెసర పైర్లను మెట్టలో సాగు చేయనప్పుడు పైరు విత్తిన మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిలో తేమను కూడా నిలుపుకోవడానికి దోహదం చేస్తుంది. కలుపు బెడద ఎక్కువగా ఉన్న భూమిలో విత్తిన వెంటనే లేదా 1 రోజు లోపల ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసినట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కలుపును నివారించుకోవచ్చును. ఒకవేళ పెండిమిథాలిన్ పిచికారీ చేయలేకపోయినప్పుడు లేదా అంతర్కృషి చేసే అవకాశం లేనప్పుడు విత్తిన 15 నుంచి 20 రోజులకు మినుము లేదా పెసరకు హాని జరగకుండా కలుపు మొక్కలను నివారించే కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పొలంలో ఊద, చిప్పెర, ఉర్రంకి, గరిక లాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావకం 200 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్విజాలోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాపేర్ 10% ద్రావకం 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసి ఈ యొక్క 2 రకాల కలుపులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దీనివలన కొద్దిగా పైరు పెరుగుదల తాత్కాలికంగా ఆగినట్లు అనిపించను, తరువాత తిప్పుకొని పైరు దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా అసిఫ్లోరోఫిన్ మరియు క్లాడినోపా ప్రోపర్జిల్ అనే మందు యొక్క మిశ్రమాన్ని ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలను కూడా పైరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించవచ్చు. ఇక నీటి యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే ముఖ్యంగా మినుము మరియు పెసర వర్షాధార పంటలు అయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వస్తి ఉన్న చోట 1 లేక 2 తేలికపాటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. మొదటి తడి మొగ్గ దశలోను, 2వది పిందె ఏర్పడిన తరువాత ఇవ్వవలెను. నీటి తడి ఇవ్వలేని పరిస్థితుల్లో 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట వేసిన తొలి దశల్లో అంటే 20 నుండి 30 రోజుల్లో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ లక్షణాలను రైతులు ఇనుపధాతులోపంగా గుర్తించి అన్నబేది 50 గ్రాములు, నిమ్మప్పు 5 గ్రాములు, యూరియా 100 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపదాపు లోపం నివారించుకోవచ్చు మరియు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఇక ఈ పంటలను ఆశించే పురుగుల విషయానికి వస్తే చిత్తపురుగులు, కాండము ఈగ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, మరుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. వీటి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2

ఆకుల దశలో ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రెండవది తెల్లదోమ. ఈ యొక్క తెల్లదోమ పురుగులు పసుపుపచ్చ శరీరంతో దాదాపు 1 మిల్లీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్టామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము ఏదేని ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేయడమే కాకుండా నెక్రోసిస్ ఆకుముడత అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు 1 గ్రాము ఎస్ఫేటు లేదా 1.5 మిల్లీలీటర్లు ఫిప్రోనిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరొక ముఖ్యమైన పురుగు మరూక మచ్చల పురుగు. ఈ మరూక మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడు పురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వలన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కావున ఈ పంటను పూత సమయం నుంచి ప్రతిరోజు గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షల్గాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెలిసి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. ఒకవేళ ఈ పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయామైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణలు చేపట్టాలి. ఈ పురుగు ఉనికిని అంచనా వేయడానికి ముందుగానే పంటలో లింగాకర్షణ బుట్టలు 4 చొప్పున పెట్టాలి. ఈ పురుగు తొలి దశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి
పిచికారీ చేయాలి.

0: గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి కనిపించినట్లయితే నొవెల్లురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఎదిగిన గొంగళి పురుగుల్లో ఉన్నట్లయితే వీటిని నివారించడానికి 10 కిలోల తవుడు, 1 కేజీ బెల్లము మరియు లీటరు క్లోరోఫైరిఫాసులను తీసుకుని తగినంత నీటిని కలిపి తయారు చేసిన విషపు ఎరను చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలంలో అంతా సమానంగా చల్లాలి. రైతులు ముందస్తు చర్యగా మినుము మరియు పెసరపేర్లకు 30 నుంచి 35 రోజుల సమయంలో ఒకసారి, 40 నుంచి 50 రోజుల సమయంలో మరొకసారి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనాజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపీకొనాజోల్ లేదా 1.5 గ్రాములు హెక్సాకొనాజోల్ మరియు క్యాప్టాన్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారీ చేసినట్లయితే కొరినోస్పోరా, ఆంథ్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ విధంగా తొలకరిలో కంది, మినుము మరియు పెసలపైరుల్లో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన మెళుకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆశిస్తూ రైతులకు, ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను.
1: ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించాం. కానీ ఇందుకలది అందలేదని సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసరు వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
2: ఏపీ కాస్ట్లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
3: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
2: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి

0: చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
1: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
0: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
1: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
0: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు, కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి ఏం చెప్తారు?
1: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తున్నాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
0: అయితే సార్, మీరు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ని, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తొంటరి క్వశ్చన్గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా ఆ టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది, లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈరోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ట్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం అంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో, అది వర్క్షాప్స్ అవ్వచ్చు,

0: అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు. వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనం అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్, వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్. ఆర్ అదర్వైజ్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరేస్ యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 to 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 to 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరే స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నింటిలో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
1: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
0: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చు అండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
1: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
0: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూస్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి
1: సార్. ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
0: మెయిన్గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా, అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే అంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడకి

ఈరోజు 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ బెస్ట్ ఫ్రెండ్ ద పర్సన్ హూ నోస్ యు బెస్ట్ టాక్ బై సులోగ్నా మెహత్రా వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర పాటలు వింటారు. ముందుగా మెరుపు కలలు సినిమా నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: స్వరమాలిక కార్యక్రమంలో ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రాజా చిత్రంలోని ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాటను వింటారు.

0: చందమామ చిత్రం నుండి కార్తీక్ ఎంఎం శ్రీలేఖ పాడిన పాటను వింటారు.
1: Man is moon, moonlight is woman, both are loving together, Chanda Mama, Chanda.

స్వరమాలిక తెలుగు చలనచిత్ర పాటలు వింటున్నారు. చివరగా చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగ

0: వంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation, but the idea is to have plug and play industrial parks.
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనుజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. కాబట్టి దీని మీద తట్టుగచ్చిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. శత్రురాత్రుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమార్ స్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది.

0: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగరేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ చక్రధర్ చౌదరి ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారు.
2: అందరికీ నమస్కారం అండి. నా పేరు చక్రధర్ చౌదరి. మా ఊరు రామన్నపాలెం గ్రామం, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లా. ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా రేడియోతో నా అనుబంధం కొనసాగుతుండండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను రేడియో వింటూనే ఉన్నాను. నాకు రేడియో వినడం అంటే చాలా ఇష్టమండి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను రేడియోకు వీరాభిమాని. ఎందుకంటే ఇందులో వచ్చే ప్రతి కార్యక్రమం కూడా నాకు చాలా ఇష్టమండి. ముఖ్యంగా నేను 100% అంధుడను, 100% బ్లైండ్ పర్సన్ నేను. నాకు ఏ విషయమైనా సరే ఈ రేడియో ద్వారా సులభంగా ఇంట్లోనే కూర్చుని తెలుసుకోవడానికి చాలా సులభంగా ఉందండి. ప్రతి విషయం కూడా రేడియో ఒక స్నేహితుడిలా తెలియజేస్తూ నాకు ఒక ఆప్తమిత్రుడిలా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. నేను ముఖ్యంగా రేడియోలో వార్తలు, కథానికలు, నాటికలు, పాటలు వంటి కార్యక్రమాలన్నీ కూడా వింటూ ఉంటానండి. రేడియోని మించింది వార్తల విషయంలో ఇంకొకటి లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రేడియో వార్తలు చదివే విధానం అనేది చాలా బాగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతటి భయానక విషయమైనా సరే రేడియో ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా కాకుండా చాలా సున్నితంగా ఆ విషయాలను చెబుతూ ఉంటారు. ఈ విధానం నాకు చాలా నచ్చుతుంది. అదేవిధంగా ఇప్పుడు రేడియోలో మనం ఏదైనా వార్త విన్నామంటే గనక దానిని మరలా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం కళ్ళు మూసుకుని ఆ వార్తను నమ్మేసే అంతటి నమ్మకమైనదిగా రేడియో చెప్పవచ్చు. అదేవిధంగా నాకు రేడియో అనేది విజ్ఞాన వికాస వినోదాల సంగమంగా ఉందండి. అది ఎలా అంటే విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి రేడియోలో నేటి మాట అని, అదేవిధంగా అనేక విషయాలు, కొంతమంది మహానుభావుల గురించి ప్రసంగాలు, వారి గురించిన విషయాలు, అదేవిధంగా ఇతర దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ, ప్రాంతాల్లో కానీ సంస్కృతులు, వారి సాంప్రదాయాలు అన్నిటినీ తెలుసుకోవడానికి ఒక విజ్ఞానాన్ని తెలియజేసే విధంగా, అదేవిధంగా మన అభివృద్ధికి. ఇప్పుడు నేను ప్రస్తుతం బీఈడి చేస్తున్నానండి. నేను డిగ్రీ పూర్తి చేసి జాబ్స్ కూడా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యోగ వార్తలను ఇస్తున్నారు, యువవాణి అని యువతకు ఉపయోగపడే విషయాలు చెబుతున్నారు. ఈ విధంగా అన్ని రంగాల వారు అన్ని

0: రకాల వ్యక్తులు కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైన అంశాలన్నీ కూడా రేడియో అందిస్తుంది. వినోదం కోసం రేడియోలో పాటలు, ఈ పాటల్లో మళ్ళీ చిత్రగీతాలని, మధుమంజరి అని, శ్రోతలు కోరిన పాటలని, పాటల పల్లకి అని, ఇలా రకరకాలుగా పాటలు అందిస్తున్నారు. ఏకచిత్రగానమని, ఆపాత మధుర గీతాలని, అలాగా రకరకాలుగా వినోదంలో మనకు పాటలు కూడా అందిస్తూ వినోదాన్ని కూడా ఇస్తుంది రేడియో. అదేవిధంగా నాటికలు, ఇవన్నీ కూడా వినోదాన్ని అందించడానికి మనకు దోహదం చేస్తున్నాయి. అందుకే నేను రేడియోను విజ్ఞాన వికాస వినోదాల సంఘము అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈ రేడియో నాకు ఎంతోమంది మిత్రులను కూడా కలిపింది. ఈ విధంగా నా జీవితంలో ఒక భాగమై నాతో పాటు ఒక మిత్రునిగా ఉంటున్న ఈ రేడియో ఇంకా అనేక సందర్భాల్లో అనేక పండుగలను, ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పండగ కానీ, ఇంకా అలా అనేక పండుగలను ఎప్పుడూ జరుపుకుంటూనే ఉండాలని ఆశిస్తూ, ఆకాశవాణికి మరొక్కసారి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములు.
1: ఆకాశవాణి విశాఖపట్నం. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ చక్రధర్ చౌదరి ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని తెలియజేశారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఒక మంచి పాటను విన్నారు కదా. ఇప్పుడు నీరాజనం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారంలో సాయంత్రం 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులు పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్, ఇంకా విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం రేపటి ప్రసారంలో రాత్రి 7:45 వికసిత భారత్

కార్యక్రమంలో వినవచ్చు. రేపటి ప్రసారంలో రాత్రి 8 గంటలకు స్వరమాలిక, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలన ఆశల జీవని ఆశయాల వాహిని ప్రసంగ వ్యాసం రచన శ్రీ జంజాల శరత్బాబు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం రేపటి ప్రసారంలో రాత్రి 8:15 ప్రసారమవుతుంది.

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతిరవలి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ్య చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: A remarkable journey in broadcasting, information, education and culture. Post-independence, the network expanded rapidly and officially adopted the name Akashvani in 1956. India recorded their biggest ever victory in Test cricket, defeating Afghanistan by an innings and 300 runs on the third day of the one-off test in New Chandigarh today. The win surpassed India's previous record test victory by an innings and 272 runs. It also displayed India's dominant bowling performance that saw them take 15 Afghanistan wickets on the third day. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వందనం అభివందనం బృందగానం వింటారు. రచన సంగీతం శ్రీ వేదాటి రఘుపతి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆకల్ల సుబ్బరాయ కవి విరచిత అనంతరామ సంకీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం, వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ. 6:35 పొలం పనులు, భూమి తయారీ జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో బిర్సా ముండా వర్ధంతి, ఎన్జి రంగాగారి వర్ధంతి, బివి పరమేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. విశాఖపట్నంలో నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ నిట్టెల శ్యామ్ సుందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత భక్తి సంగీతం గానం కుమారి సి శ్రీశ్రుతి, శ్రీ హెచ్ రామ్చరణ్ వైలెన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం, అలాగే పుష్పాంజలి సమాచార వాణి కార్యక్రమాలను వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో లలిత హరిప్రియ గార్ల గాత్ర యుగలం వింటారు శ్రీ అంపోలు మురళీకృష్ణ వైలెన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:40 సంధ్యారాగం శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమంలో భాగంగా ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై శ్రీమతి డివి మానస వివరణ వింటాము. 2:31 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ మధ్య శ్రీశైలం అందించిన సత్య హరిశ్చంద్ర నాటకం విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు హార్మోనియం శ్రీ పెదకోట లక్ష్మణరావు. సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో తొలి అంశంగా లలిత సంగీతం. శ్రీమతి ఎస్ జానకి పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం అంశాలు కూడా ఉంటాయి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్య పద్ధతి వాడుకలో మెలకువలు అనే అంశంపై అనకాపల్లి జిల్లా హరిపురం చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎంపి శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం. అనంతరం జానపద గీతం. చివరి అంశంగా వ్యవసాయ సమాచారం, ఉత్పత్తుల నిల్వ పద్ధతులు, గోదాముల్లో నిల్వలు అంశాన్ని శ్రీమతి ఏ బృందకుమారి అందిస్తారు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు అనకాపల్లి జిల్లా ఎంఈపిఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలన ఆశల జీవని ఆశయాల వాహిని ప్రసంగ వ్యాసము రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపటి ప్రసారాల్లో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు ఎటువంటి వాతావరణ హెచ్చరిక లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14.

ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్ మీడియం వేవ్, 102 మెగాహెడ్జెస్ ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్జెస్, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, జై హింద్.